ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తారీఖు, శనివారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన కార్యక్రమంలో క్షేత్రదర్శిని. అది వీరుల నేల, కళల నిలయం, కాకతీయుల వైభవానికి ప్రతీక. అలాంటి గడ్డపై శక్తి స్వరూపిణిగా వెలుగొందుతున్న అమ్మవారి ఆలయం ఉంది. చెరువు అలల మధ్య చరిత్రను ఒడిసి పట్టుకుని భక్తుల మనసుల్లో నిత్యం వెలిగే ఆ దేవాలయమే భద్రకాళి దేవాలయ పుణ్యక్షేత్రం. భద్రకాళి ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఈరోజు మనం తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. వరంగల్ నగర నడిబుడ్డులో వెలిసిన ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది చరిత్ర పలకరించే స్థలం, శిలలు కథలు చెప్పే క్షేత్రం, భక్తి శక్తి కళల సమ్మేళనం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. అందరూ ఎంతో భయభక్తులతో కొలిచే భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం చాళుక్యుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని తరువాత కాకతీయ రాజులు మరింత వైభవంగా తీర్చిదిద్దారు. కాకతీయుల శిల్పకళకు నిదర్శనంగా నిలిచే ఈ దేవాలయంలో ప్రతి శిల ఓ కళాఖండంలా కనిపిస్తోంది.

గా ప్రజలు భావిస్తారు. 8 చేతులతో మహాశక్తిగా కొలువై ఉన్న అమ్మవారి విగ్రహం చూసిన తక్షణమే మనకు అమితమైన భక్తిభావన కలుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు. భద్రకాళి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ భక్తుల పట్ల అపార కరుణ చూపే తల్లి

ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం ఈనాటి క్షేత్రదర్శిన్లో మీరు తెలుసుకుంటున్నారు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు. ఈ ఆలయం పక్కనే విస్తరించి ఉన్న భద్రకాళి చెరువు ఈ క్షేత్రానికి మరింత అందాన్ని తెస్తుంది. ఉదయాన్నే సూర్యకిరణాలు చెరువుపై పడుతూ నీటిలో ప్రతిబింబిస్తున్న ఆలయ గోపురాన్ని తాకే దృశ్యం నిజంగా కన్నుల పండుగే.

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఆలయ ప్రధాన భాగమైన గర్భగుడిలో అమ్మవారి విగ్రహం చూడడానికి రెండు కన్నులు సరిపోవు. గర్భగుడి నిర్మాణం గంభీరంగా ఉంటుంది. అక్కడి మందమైన రాతిగోడలు ఆలయానికి బలాన్నిస్తాయి. గర్భగుడి ముందున్న మండపం భక్తులు పూజలు చేసే స్థలం. ఈ మండపంలోని స్తంభాలపై పూల ఆకృతులు, జంతురూపాలు, దేవతా చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయంపై ఉన్న శిఖరం సాధారణంగా ద్రావిడ శైలిని అనుసరిస్తుంది. అయితే కాలక్రమంలో కొన్ని భాగాలు పునర్నిర్మాణం చేయబడ్డాయి. అయినప్పటికీ పాతకాలపు శిల్ప వైభవం ఇప్పటికీ కనిపిస్తుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. వీరుల గండపై వెలసిల్లిన భద్రకాళి అమ్మవారి ఆలయ విశేషాలు వింటున్నారు. దసరా, బోనాలు, శరన్నవరాత్రుల సమయంలో ఈ ఆలయం భక్త జనసందోహంతో కళకళలాడుతుంది. తెలంగాణ నలుమూలల నుంచి వేలాది భక్తులు అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి చేరుకుంటారు. చరిత్రను తెలుసుకోవాలన్నా, శిల్పకళను ఆస్వాదించాలన్నా, మనసుకి ఆధ్యాత్మిక ప్రశాంతత చేకూరాలన్నా ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించాల్సిందే. అమ్మవారి దర్శన భాగ్యం, ఆశీర్వాద బలం ప్రతి ఒక్కరికి చేకూరునుగాక. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം, സമയം 7 ഗണ്ടലു.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనలతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

0: భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో మూడో భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: कठोर निंदा करते हैं. यूएई को जिस तरह निशाना बना गया है ये किसी भी रूप में स्वीकार करना नहीं है. इन कठिन परिस्थितियों में आपने जिस संयम करे और बिंदन का परिचय दिखाया है यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనీస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ప్

పోలింగ్ రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారం లేదా మిసలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమాపేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బీహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమాపేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్ లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత జోడీ జపాన్ కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జైంట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో లక్నో సూపర్ జైంట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం, పిల్లల్లో థైరాయిడ్. డాక్టర్ రాహుల్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య జీవనం శీర్షికన చిన్నపిల్లల్లో థైరాయిడ్ వ్యాధి. ఈ అంశం గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. రాహుల్ రెడ్డి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: థైరాయిడ్ అనేది చాలా మందిలో వింటూ ఉంటున్నాము. థైరాయిడ్ ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో కూడా వస్తుందండి?
1: ఈ చిన్నపిల్లల్లో వచ్చే థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అనేది పెద్దల్లో వచ్చే హైపోథైరాయిడిజం అనేది కొంతమాటికి కామన్ ఉంటుంది. కానీ పుట్టిన పిల్లల్లో కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. దాన్ని కంజనెటల్ హైపోథైరాయిడిజం అంటాము.

0: పుట్టుకతోనే మనకు హైపోథైరాయిడిజం వస్తుంది.
1: కారణం ఏముంటుంది అంటారు?
0: పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం కి కారణం ఏంటంటే కొందరిలో ఈ గ్రంథి తయారు కాకపోవడం వల్ల అసలు ఉండనే ఉండదు కొందరిలో. అబ్సెంట్ థైరాయిడ్ గ్లాండ్ అంటాం దాన్ని. కొందరిలో గ్రంథి ఉన్నా కూడా ఆ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకు హార్మోన్స్ ఉత్పత్తి అనేది సరిగ్గా జరగదన్నమాట. దాంతో కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. కొందరిలో ఈ గ్రంథి అనేది ఫార్మేషన్ లో కిందికి మనకి గొంతు దగ్గర నుంచి కిందికి రావడం జరుగుతుంది అన్నమాట. అది సరిగ్గా జరగకపోవడం ఎక్టోపిక్ థైరాయిడ్ అనేది కూడా మనకు చూస్తుంది.

0: అనేది పైకి ఉండడం వల్ల, లేకపోతే గ్రంథి అనేది పుట్టుకతో ఉండదు కొందరిలో, గ్రంథి ఉన్నా కూడా సరిగా హార్మోన్ ఉత్పత్తి కాదనమాట.
1: ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుందండి శరీరంలో?
0: ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనకు మెడలో ఫ్రంట్ భాగంలో ముందు భాగంలో ఉంటుంది. సో బటర్ఫ్లై షేప్ గ్రంథి అండి ఇది. మనకు అందరికి కూడా కనిపించదు, కానీ హైపోథైరాయిడిజం లో చాలా సార్లు ఇది పెరుగుతుంది సైజ్. మనకు పిల్లల్లో వచ్చే హైపోథైరాయిడిజం లో కూడా ఈ థైరాయిడ్ వాపు వచ్చి చాలా మంది గుర్తుపడతారనమాట.
1: డాక్టర్ గారు, హైపోథైరాయిడిజము హైపర్ థైరాయిడిజం కూడా ఉంటుందంటారా?
0: ఒకవేళ గిట్లా ఈ గ్రంథిలో మనకు థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తయారైతే దాన్ని మనం ఏంటంటే హైపర్ థైరాయిడిజం అంటాము, అదే తక్కువ తయారైతే దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాము.
1: చిన్నపిల్లల్లో కూడా హైపర్ థైరాయిడిజం వచ్చే అవకాశం ఉందంటారా?
0: చిన్నపిల్లల్లో కూడా మనకు హైపర్ థైరాయిడిజం ఉంటుంది. దానికి కూడా పెద్దోళ్ళలాగానే టాబ్లెట్స్ ఉంటాయి ట్రీట్మెంట్, దీన్ని కూడా మనము ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.
1: చాలా వరకు మీరు గమనించేది చిన్నపిల్లల్లో హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా?
0: మనకు వచ్చేది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో హైపోథైరాయిడిజం అనేది మోర్ కామన్, పిల్లల్లో కూడా అలాగే మనకు హైపోథైరాయిడిజం ఎక్కువ కామన్ హైపర్ కంటే.
1: చిన్నపిల్లల్లో వచ్చే హైపోథైరాయిడిజం లో ఏదైనా జన్మత వచ్చిన కారణాలు కాకుండా ఇతరత్ర జీవన శైలిలో మార్పుల వల్ల కానీ ఆహారంలో ఉండే వచ్చే మార్పుల వల్ల వచ్చే అవకాశం ఉందంటారా?
0: పుట్టుకతో వచ్చేది కాకుండా పిల్లల్లో 5 ఇయర్స్ కి 10 ఇయర్స్ కి 15 ఇయర్స్ కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. దానికి ఏంటంటే ఆటోఇమ్యూనిటీ అనేది కాజ్ అనమాట, అంటే మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది థైరాయిడ్ గ్రంథికి అనుకూలం లేకుండా దానికి ఈ యాంటీబాడీస్ తయారు చేయడం వల్ల ఆ థైరాయిడ్ కణాలు అనేటివి హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. దాంతో ఏంటంటే మనకు ఈ హైపోథైరాయిడిజం వస్తుంది అనమాట.
1: మీరు అన్నట్టు మనం రక్షించాల్సిన రోగ నిరోధక శక్తి మననే హార్మ్ చేసినప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డర్ వస్తుందంటారు. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ పట్ల అది ఏ రకమైన డ్యామేజ్ కలగజేస్తుందంటారు?
0: సో ఈ సెల్స్ లో ఏంటంటే మనకు మెషినరీ ఉంటుంది ఈ గ్రంథిలో. మనకు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి కావడానికి 4-5 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ యాంటీబాడీస్ వెళ్ళి అక్కడ ఏ స్టెప్ అయినా ఎఫెక్ట్ చేసి ప్రొడక్షన్ అనేది తగ్గిచేస్తుంది అనమాట. దాంతో మనకు ఈ ఆటోఇమ్యూనిటీ వల్ల ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది. దాన్ని మనం ఆటోఇమ్యూన్ హైపోథైరాయిడిజం అంటాం, లేకపోతే హాషిమోటోస్ థైరాయిడిటిస్ అంటాం దీన్నే మనం.
1: దీనికి కారణం ఏదైనా ఉందంటారా?
0: వీటికి మనకు కారణం అనేది స్పెసిఫిక్ గా ఏమీ ఐడెంటిఫై కాలేవి ఆటోఇమ్యూన్ కండిషన్స్ కోసము. ఇవన్నీ కూడా మనకు కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఉంటే, లేకపోతే మనకు తాతయ్య వాళ్ళకు ఉంటే, పారంపరికంగా ఎవరికైనా ఉంటే మనకు కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది అనమాట. ఒకవేళ ఎవరికి లేకపోయినా కూడా కొందరిలో వస్తుంది, కానీ వంశపారంపర్యంగా మనకు ఇది కామన్ గా వస్తుంది.
1: చిన్నపిల్లల్లో మీరు అన్నట్టుగా ఒకవేళ హైపోథైరాయిడిజం గానీ హైపర్ థైరాయిడిజం గానీ ఇలా వచ్చినప్పుడు ఏ రకమైన సింప్టమ్స్ గమనించాలి? ఎందుకంటే పెద్దవాళ్లలో తనకు తానుగా చెప్పగలిగే పరిస్థితుల్లో ఉంటారు, చిన్నపిల్లల్లో వాళ్ళు చెప్పుకోలేరు. సో తల్లిదండ్రులుగా గానీ ఇంట్లో కుటుంబ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏమి గమనించాలి, ఏ రకంగా థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుందన్న విషయం ఎలా గమనించుకోవాలి?
0: కామన్ సింప్టమ్స్ ఏంటంటే హైపోథైరాయిడిజం కి బరువు ఎక్కువ పెరగడము, హైట్ సరిగా పెరగకపోవడము, పిల్లలు నీరసంగా ఉండడము, సరిగా ఇంతకుముందు మంచి చదువుకునే పిల్లలు ఇప్పుడు సరిగా చదువుకోకపోవడము, ఎక్కువగా జుట్టు రాలిపోవడము, ఇవన్నీ సింప్టమ్స్. దాంతోపాటు మోషన్ అనేది రెగ్యులర్గా రాకుండా 2-3 రోజులకు రావడము, లేకపోతే గట్టిగా రావడం అనేది జరగచ్చు.
1: సో దీనికి ఏ రకమైన పరీక్షలు చేయించి నిర్ధారించుకోవాలంటారు?
0: దీనికి ముఖ్యంగా బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దాన్నే మనము థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు కొన్ని ల్యాబ్స్ లో, లేకపోతే T3, T4, TSH అంటారు. కానీ దీనికి యాక్యురేట్ టెస్ట్ ఏమో ఫ్రీ T4, TSH అనేవి యాక్యురేట్ అనమాట.
1: చిన్నపిల్లల్లో మీరు అన్నట్టుగా విపరీతంగా బరువు పెరగడం గానీ, లేదంటే కాన్స్టిపేటెడ్ గా ఉండడం గానీ, నీరసంగా ఉండడం గానీ, అతిగా జుట్టు రాలిపోవడం గానీ ఇలాంటి సింప్టమ్స్ కనబడ్డప్పుడు T3, T4, TSH ఏదైతే థైరాయిడ్ ప్రొఫైల్ అంటామో ఆ టెస్ట్ చేయించాలంటారా, లేదంటే మీరు అన్నట్టుగా డైరెక్ట్ గా ఫ్రీ T4 చేయించాలంటారా?
0: సో ఈ ఫ్రీ T4, TSH అనేది చేస్తే మంచిది. ఒకవేళ పెరిఫరీస్ లో మనకు ఊర్లలో ఈ టెస్ట్ అందుబాటులో ఉండకపోవచ్చు, అప్పుడు T3, T4, TSH చేసినా సరిపోతుంది.
1: అందులో ఉండే ఏదైనా తేడా ఉంటే గమనిస్తే ఫర్దర్ గా ఇంకొక టెస్ట్ చేయించవచ్చు.
0: అవునండి. సో ఇవి చేసుకున్నాక దీంట్లో గిట్లా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఎందుకు వచ్చిందని కారణం చూడడానికి కొన్ని కొన్నిసార్లు యాంటీబాడీ టెస్టింగ్ చేస్తాము, కొందరిలో అల్ట్రాసౌండ్ అనేది తీయిస్తాం థైరాయిడ్ గ్రంథం కోసం.
1: అంటే దాని నిర్మాణం ఏమన్నా తేడా ఉందా లేదా తెలుసుకోవడానికి.
0: అవునండి.
1: అయితే వీళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ ప్రస్తుతం ఇస్తున్నారు?
0: మనకు T3, T4, TSH వాల్యూస్ చూసి ఒకవేళ గిట్లా ఈ TSH 10 దాటితే గిట్లా T3 T4 నార్మల్ ఉన్నా దానికి మనం థైరాయిడ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. దాంట్లో మనకు టాబ్లెట్ రూపంలో ఉంటాయి థైరాయిడ్ టాబ్లెట్స్,

0: చిన్నపిల్లలకు కూడా పసిపిల్లలకు కూడా మనకు ఈ టాబ్లెట్లను వాటర్లో మిక్స్ చేసే ఇస్తాము. సిరప్ రూపంలో మనకి ఇంకా ఏమి రాలేదు దీనికి. ఇది మనం స్టార్ట్ చేసినాక మనం మళ్ళీ కూడా ఒక 1 మంత్కి లేకపోతే 2 మంత్స్కి టెస్ట్ చేసుకుని 2 to 3 మంత్లీ ఇంటర్వెల్లో మనము ఈ టెస్ట్ అనేవి రిపీట్ చేస్తాం అన్నమాట.
1: అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కనీసం టెస్ట్ చేసేసి ఆ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి గమనించాలి.
0: అవునండి
1: డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ టాబ్లెట్ ఉదయాన్నే బడి గడుపునే వేసుకోవాలంటారు, అది ఎంతవరకు నిజమంటారు?
0: ఈ టాబ్లెట్ మనకు ఉదయం గంట సేపటి ముందు, మనము తినేకి గంట సేపటి ముందు వేసుకోవాలి. దాంతో ఏమైతుందంటే ఈ అబ్సార్ప్షన్ అనేది సరిగా జరిగి మన బ్లడ్ లో దాని లెవెల్స్ అనేవి కరెక్ట్ గా మంచిగా ఇంక్రీజ్ అవుతాయి. అదే ఒకవేళ ఇట్లా మనం ఆ గ్యాప్ మెయింటైన్ చేయలేకపోతే మన థైరాయిడ్ టాబ్లెట్ గోళీ అబ్సార్ప్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది.
1: ఏదైనా కారణం చేత కానీ లేదంటే ఇంట్లో ఏదన్నా హడావిడి వల్లనో ఏదన్నా ఇతరత్ర ఏ కారణం చేతనైనా ఒక రోజు మర్చిపోయిన టాబ్లెట్ ని మళ్ళీ ఏ టైంలో వేసుకోవచ్చు? ఉదయాన్నే వేసుకోలేకపోయాం ప్రయాణం వల్ల ఇంకేదే కారణం వల్ల?
0: ఒకవేళ ఉదయం టాబ్లెట్ వేసుకోలేకపోతే లేకపోతే మర్చిపోతే మనం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఆ డోస్ వేసుకుని దాన్ని కవర్ చేసేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఇట్లా మనం మొత్తానికి ఒక రోజు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి.
1: థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోకుండా ఒకవేళ హైపోథైరాయిడ్ గాని హైపర్ థైరాయిడ్ గాని నిర్లక్ష్యం చేసినట్లయితే ఏ రకమైన పరిణామాలు వస్తాయి?
0: ఒకవేళ థైరాయిడ్ కంట్రోల్ అనేది మంచిగా లేకపోతే లేకపోతే టైంకి టెస్ట్ చేసుకోకపోవడము, డోస్ అనేది అడ్జస్ట్ చేసుకోకపోవడం జరిగితే దాంతో ఏంటంటే పిల్లలు నీరసంగా ఉండడము, లేకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది మెమరీ పైన ఎఫెక్ట్ రావచ్చు, లేకపోతే వాళ్ళ గ్రోత్ అంటే హైట్ సరిగా పెరగకపోవడం జరగచ్చు, ఇంకా బరువు ఎక్కువ పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ థైరాయిడ్ అనేది ఒక సింపుల్ ప్రాబ్లమ్, దానికి ఏంటంటే ఈ గోళీ టైంకి వేసుకొని టైంకి టెస్టింగ్ అనేది చేసుకోవాలి.
1: హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ నిర్ధారించబడిన తర్వాత జీవితాంతం వాడాల్సి ఉంటుందా టాబ్లెట్?
0: ఈ థైరాయిడ్ మనకు ఒకవేళ ఇట్లా ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వల్ల వచ్చినట్లయితే దానికి చాలా సార్లు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ మనం పుట్టుకతో వచ్చే థైరాయిడ్ కంజనటల్ హైపోథైరాయిడిజం చూసుకుంటే చాలా మంది పిల్లల్లో 50%లో గ్రంథి సైజు బాగా ఉంటే, గ్రంథి ఫంక్షనింగ్ ప్రాపర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు పెరిగే కొద్దీ 2 ఏళ్లకు 3 ఏళ్లకు చాలా సార్లు మనము ఆపేయగలుగుతాం టాబ్లెట్. సో కంజనిటల్ హైపోథైరాయిడిజంలో గ్రంథి ఉండి బాగానే సైజు లొకేషన్ నార్మల్ గా ఉంటే వాళ్ళలో తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది.
1: అంటే పెరుగుతున్న దశలో శరీరం తనను తాను రిపేర్ చేసుకునే అవకాశం ఉందంటారు.
0: అవును,
1: మీరు అన్నట్టుగా డాక్టర్ గారు చిన్న పిల్లల్లో అంటే పుట్టిన శిశువుల్లో కూడా వచ్చే అవకాశం ఉందంటారు. అలాంటప్పుడు మనము ఏదైనా స్క్రీనింగ్ చేసి వీళ్ళకి సమస్య ఉందా లేదా థైరాయిడ్ సమస్యను కూడా గమనించడానికి ఏదైనా అవకాశం ఉందంటారు?
0: ఇప్పుడు థైరాయిడ్ అనేది టీఎస్హెచ్ టెస్ట్ ఏదైతే మనం అనుకున్నామో ఆ టీఎస్హెచ్ పుట్టిన పిల్లలందరికీ కూడా 3వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా న్యూబోర్న్ స్క్రీనింగ్ అని టెస్ట్ చేస్తాము. మీరు చేయలేకపోతే మీరు కూడా అడిగి తల్లిదండ్రుల్లాగా మీరు కూడా అడిగి చేయించుకోవచ్చు టెస్ట్. దీంతో ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది తొందరగా ఐడెంటిఫై చేసి 2 వారాల్లోపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే గిట్లా అయితే మనకు ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవచ్చు. అదే మనము దీన్ని టెస్టింగ్ చేయకుండా ప్రాబ్లం ఏర్పడితే ఆ బేబీకి ప్రాబ్లమ్స్ అనేటివి డెవలప్మెంట్లో ఉంటాయి, గ్రోత్లో ఉంటాయి, ఇంకా జాండీస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ న్యూబోర్న్ స్క్రీనింగ్ అనేది సింపుల్ టెస్ట్ టీఎస్హెచ్ టెస్ట్ అనేది 3వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో చేయించాలి.
1: ఈ థైరాయిడ్ గుర్తించబడిన వాళ్ళు, థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన ఆహారాన్ని వదిలివేయాలి?
0: పిల్లల్లో ఈ హైపోథైరాయిడిజం ఉంటే ఆ పిల్లలు అన్ని ఫుడ్ తినొచ్చు కానీ కొన్ని ఫుడ్ అనేది తక్కువలో తినాలి లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. అవేంటంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలి, ఇంకా సోయా ప్రోడక్ట్స్ అంటే మనకు మీల్ మేకర్, ఇలాంటివి మొత్తానికే స్టాప్ చేయాలని ఏం లేదు కానీ ఎప్పుడో ఒకసారి తీసుకోవడం జరగవచ్చు. ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఇంకా బ్రాకలీ చేసినప్పుడు కూడా డైరెక్ట్ రూపం కాకుండా కుక్డ్ వెజిటబుల్స్ కుక్ చేసుకుని మనం తింటే అది కూడా మనకు ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఉంటుంది.
1: క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకోలి, సోయా ప్రోడక్ట్స్ ఇవి తగ్గించి తీసుకోవడం బెటర్. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే ఉడికించి ప్రాపర్ కుక్ అంటే రా వెజిటబుల్ కాకుండా కుక్ చేస్తే కొంచెం దాని ప్రభావం తగ్గిపోతుంది అంటారు. మిగతా అన్ని ఫుడ్స్ నార్మల్ గా తీసుకోవచ్చు అంటారు డాక్టర్ గారు?
0: మిగతా ఫుడ్ అంతా కూడా నార్మల్ గా తీసుకోవచ్చు. ఇలాంటి పిల్లలకి కానీ పెద్దల్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు ఏమీ రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదండి.
1: గ్రోత్ అన్నారు, థైరాయిడ్ ని నిర్లక్ష్యం చేస్తే ఎదుగుదలలో కష్టమవుతుంది అన్నారు. ఈ గ్రోత్ సంబంధించిన సమస్యతో బాధపడే హైపోథైరాయిడిజం పిల్లల్లో ఏ రకమైన చికిత్స అందుబాటులో ఉందంటారు?
0: హైపోథైరాయిడిజం వల్ల ఈ గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండి హైట్ సరిగా పెరగకపోతే మనం థైరాయిడ్ టాబ్లెట్ ఒక్కటి మనం స్టార్ట్ చేసుకుంటే వీ పిల్లలు బాగా పెరుగుతారు, ఇంకా నార్మల్ హైట్కి

0: అవుతారండి. సో ఇదొక్క టాబ్లెట్ వల్ల మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనకు పిల్లల హైట్ కి.
1: అందరితో పాటు సమానంగా ఎదుగుదల, మేధాశక్తి ఇవన్నీ రావాలంటే థైరాయిడ్ ని గనక గుర్తించి దానికి సరైన వైద్యం చేయించుకోవడం, అంటే మీరు అన్నట్టుగా ఒకసారి గుర్తించి లెవెల్స్ చూసి ఎంత డోసేజ్ అనేది డాక్టర్ నిర్ధారిస్తే దాని క్రమం తప్పకుండా పాటించినట్లయితే మిగతా అందరి పిల్లల్లాగా వాళ్ళ ఎదుగుదల కూడా ఉంటుందంట.
0: అవునండి, హైపోథైరాయిడ్ ఉన్న పిల్లలు మనకు అందరి పిల్లల్లాగానే ఉంటారు, అన్ని నార్మల్ గానే జరుగుతాయి, ఇంకా వీళ్ళకు మనకు ఫ్యూచర్ లో కూడా ఏమి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్కారం అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో థైరాయిడ్ డాక్టర్ రాహుల్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:30. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన జనరంజని

జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకిష్టమైన పాటని వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి, పాట వివరాలతో పాటు మీ పేరుని తెలియజేస్తూ. మొదటగా నర్తనశాల సినిమా నుంచి నరవర ఓ కురవర అనే పాటని వినిపించమని కోరుతున్నారు హనుమంతరావు, రాజు, రియాజ్ అండ్ విజయ పద్మారావు నగర్ నుండి. వీరికోసం ఈ పాట.

0: నర్తనశాల చిత్రం నుంచి ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సీనియర్ సముద్రాల సాహిత్యానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. తర్వాతి పాటని కోరుతున్న వారు పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు, చంద్రశేఖర్ శ్రీకాంత్, అలాగే రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుంచి ఏదైనా మంచి పాటని ప్లే చేయమని కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ మేడం, జనరంజనిలో జయసుదా చిత్రం నుంచి గోరువెచ్చని సూర్యుడమ్మ అనే సాంగ్ని ప్లే చేయమని పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్ కోరుతున్నారు. వీరి కోసం జయసుదా చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట, దాసరి నారాయణరావు సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. తర్వాతి చిత్రం ఏమిటంటే, డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం నీవు లేక వీణా పలుకలేనన్నది అనే పాటను కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, శ్రీవేణి వీరి కోసం ఈ పాట. డాక్టర్ చక్రవర్తి మూవీ నుంచి పి సుశీల ఆలపించిన పాట. ఆత్రేయ సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అందించారు.

0: ఉంటాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఇప్పుడు మీకోసం డాక్టర్ చక్రవర్తి మూవీ నుంచి పి సుశీల ఆలపించిన పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నాం. మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి, మీకు ఇష్టమైన పాటని కోరుతూ, అలాగే మీ పేరును తెలియజేస్తూ. తర్వాతి పాటని కోరుతున్న వారు, జనరంజనిలో మాకోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయండి ప్లీజ్ అని మహమ్మద్

నాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కోరుతున్నారు. అలాగే జస్టిస్ చౌదరి సినిమా నుంచి నీ తొలిచూపు అనే సాంగ్ని ప్లే చేయమని కోరుతున్నారు. ఇప్పుడు మీకోసం జస్టిస్ చౌదరి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం అందించారు.

0: को बनाने के लिए शिक्षा एक माध्यम है।
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాటని కోరుతున్న వారు మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్ విధుబాబు, రాజ్ విభాస్, విభు. వీరు నిర్దోషి చిత్రం నుంచి మల్లియలారా అనే పాటని కోరుతున్నారు. నిర్దోషి చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట మీకోసం. సి నారాయణరెడ్డి సాహిత్యానికి ఘంటసాల సంగీతం అందించారు.

జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన జనరంజని కార్యక్రమం వింటారు.

శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ఉదయం చిరునవ్వులతో, మనసుకు నచ్చిన స్వరాలతో నిండిపోవాలి. పాటతో పయనిద్దాం, మాటలతో మురిసిపోదాం మన అందరి ఇష్టమైన జనరంజనిలో. హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు? రవికుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఏ పాట వింటారు? రాముడు భీముడు సినిమాలో తెలిసిందిలే పాట కోరుతున్నారు రవికుమార్ గారు. తప్పకుండా మీరు కోరిన పాట వినిపించేస్తాము. ధన్యవాదాలండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో జనరంజని, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు?
1: మేము వనస్థలిపురం హైదరాబాద్ అండి. నా పేరు దోర్నాల బాలరాజు.
0: బాలరాజు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నాము. మీ మాటలు, మీ సందేశాలు అన్ని మేము రోజు చదువుతూనే ఉంటాము.
1: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాకు జనరంజన్ అంటే పంచ ప్రాణాలండి. మేము చాలా సంవత్సరాల నుంచి రేడియోనే మాకు ఒక జీవితంలో ఒక భాగం.
0: మీరు ఏం చేస్తూ ఉంటారు?
1: మేము చేనేత సారీస్ తయారు చేస్తుంటామండి.
0: చాలా సంతోషంగా ఉంది. మరి ఏ పాట వింటారు?
1: మాకు రాజాబాబు అండి, డాక్టర్ రాజశేఖర్ గారు నటించిన సినిమా. అందులో ప్రేమ ఓ తొలి ప్రేమ నువ్వే నా అని వస్తుందండి.
0: తప్పకుండా మీరు కోరిన పాట జనరంజనిలో వినేయండి. బాలరాజు గారు నమస్తే.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపల్లిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి. మేడం
0: ఎలా ఉన్నారు రెడ్డి గారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? మేడం
0: బాగున్నాము. ఏం చేస్తుంటారు మీరు?
1: మేడం వ్యవసాయం చేస్తాం మేడం.
0: ఏం పంట వేశారు మరి?
1: మేడం మామిడి పంట బాగా ఉంది మేడం. ఇప్పుడు
0: ఏ పాట కావాలి ఇవాళ?
1: మేడం చంద్రహారం సినిమాలో నవ్వు అని పువ్వే నవ్వింది అనే పాట కావాలి మేడం.
0: ఓ చాలా పాత పాట కదా ఇది, తప్పకుండా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇలానే వింటూ ఉండండి ఆకాశవాణి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: వై వెంకటరెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను. శుభోదయం.
0: శుభోదయం వెంకటరెడ్డి గారు, ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను.
0: ఏ పాట వింటారు?
1: ఈ రోజు నా కోసం ఆత్మబలం సినిమాలోంచి చిట్టపట్ట చిన్నుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెత్త పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఈ పాట వినిపించండి.
0: తప్పకుండా ఫోన్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభోదయం. గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ జైనుద్దీన్ గారు, ఉమ్మేడ నుంచి. అవునా?
1: థ్యాంక్ యూ మేడం గారు.
0: ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం గారు.
0: సరే, ఏ పాట వింటారు ఈరోజు?
1: మేడం గారు, రేసుగుర్రం చిత్రంలో సినిమా చూపిస్తాం మామ.
0: మంచి హుషారైన పాట కోరుకున్నారు. శ్రోతలందరూ కూడా ఈ పాట ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ఇలానే వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ధన్యవాదాలు.

పాటలు నవ్వులు కలిసిన ఈ సందడి ఎంతో హాయిగా అనిపించింది. స్వరాలతోడు ఎప్పుడూ మనసుకు హత్తుకునే ఉంటుంది. ఇది మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి జనరంజనిలో తర్వాతి పాట రంగూన్ రౌడీ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి జేవి రాఘవులు సంగీతం అందించారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: జనరంజనిలో మీరు తర్వాత వినబోతున్న పాట ముద్దమందరం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. వేటూరి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం అందించారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:50. ఇప్పుడు మీరు వినబోతున్న పాట బంగారు బొమ్మలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట ఆత్రేయ. సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించారు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం జనరంజనిలో చివరిగా సంఘర్షణ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే వింటారు.
1: సెకండ్లీ, ఆపకు జో ఖానే కా భీ టైమ్ హై వో ఆపకు థోడా సా ఠీక్ సే కర్నా చాహియే, క్యూంకి లైట్ ఖానా చాహియే. తో ముజే లగ్తా హై కి ఆపకు ఘర్ కా హోమ్ కుక్ ఫుడ్ ఖానా చాహియే ఔర్ సింపుల్ ఖానా ఖానా చాహియే. ఔర్ అగర్ ఆపకు లగ్ రహా హై కి హీట్ వేవ్ హై, బహుత్ జ్యాదా చక్కర్ ఆ రహా హై, ఆపకా బీపీ చెక్ కర్నా పడేగా ఆపకు, తో ఆపకు ఎక్స్పర్టైజ్ డాక్టర్ కే పాస్ జానా చాహియే ఔర్ ఇమీడియట్లీ జో ప్రికాషన్ జో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ దేతే హై ఉస్కో కర్నా చాహియే. ఉస్కో ఆపకు ఐవీ లగానా పడే యా ORS ఆపకు ఓరలీ టైమ్లీ దియా జాయే ఔర్ మెడిసిన్ దేనా పడే. డిపెండ్స్, अगर कोई मेडिकल इशू है तो आपको मेडिकल इशू को भी ट्रीटमेंट करना पड़ता है. तो इससे बेसिकली हीट वेव है, एक कंडीशन है जो पर्टिकुलर मंथ में अभी शुरू हो गया है देश भर में. हमें थोड़ा प्रिकॉशन, केयर एंड अलर्ट रहने की जरूरत है.
2: विविध भारती से कार्यक्रम चल रहा है चित्रलोक, और यह है चित्रलोक का अगला गाना.

0: ऐसी बेमिसाल कहानियां आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगीत।
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద డిజిటల్ హెల్త్ కార్డులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. డిజిటల్ మోసాలు, నకిలీ నోటీసులు అరికట్టేందుకు సిబిఐ అభయ అనే ఏఐ ఆధారిత వెరిఫికేషన్ వ్యవస్థ ఇచ్చింది. ప్రజలు తమకు వచ్చిన సిబిఐ నోటీసులను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి అవి నిజమా కాదో చాట్ బోర్డు ద్వారా సరిచూసుకోవచ్చు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు ఇకపై సోమ శుక్రవారాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలు జరుపుతుంది. న్యాయమూర్తులు కార్ పూలింగ్ విధానాన్ని పాటించనుండగా రిజిస్టర్లోని 50% మంది ఉద్యోగులు వారానికి 2 రోజులు ఇంటి నుంచే పనిచేసేలాగా వీక్లీ రోస్టర్ సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. మే 21వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ కమిటీలో లోక్సభ నుంచి ఎంపీలు టీకే అరుణ, కడియం కావ్య సహా 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. 2026-27 సంవత్సరానికి పన్ను చెల్లింపుదారులు ITR 1, ITR 4లను ఆన్లైన్లో సమర్పించేందుకు ఆదాయం పన్ను విభాగాన్ని నిన్నటి నుంచి వీలు కల్పించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి కేటగిరీ 1 PhD ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. GRF సాధించిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, జూన్ 18వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజేసింది. మరిన్ని వివరాలకు మే 20వ తేదీ నుంచి వర్సిటీ వెబ్సైట్ చూడవచ్చు. కృత్రిమ మేధాధారిత క్లౌడ్ సేవల సంస్థ భారత్ క్లౌడ్ హైదరాబాద్లోని కంట్రోల్లెస్ డేటా సెంటర్లో తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. దేశీయ ఏ రెడీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 5 ఏళ్లలో 950 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని, ప్రభుత్వాలు సంస్థల డిజిటల్ వేదికలకు మద్దతిస్తామని సంస్థ సీఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. 1991 నుండి 1995 వరకు విడుదలైన ఏదైనా సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ని మీరు వినాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీకు నచ్చిన పాట వివరాలు, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకు నచ్చిన పాటని మేము ప్లే చేస్తాం. ముందుగా గుణా మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన పాట వింటారు.
1: ఏం రాయాలి?
2: లెటర్
1: ఎవరికి?
2: నీకు.
1: నాకా?
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
1: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి?
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు.
1: నీకు
2: నే
1: రాసే.
2: నేను రాసే
1: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
2: ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. మనం ఈరోజు వింటున్నాం 1991 నుండి 1995 వరకు విడుదలైన సినిమాలోని హిట్ సాంగ్స్. నెక్స్ట్ మీరు వినబోతున్నారు నిరీక్షణ చిత్రం నుంచి యేసుదాస్ పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఒకవేళ మీరు గనుక 1991 నుండి 1995 మధ్య కాలంలో విడుదలైన సినిమాలోని సూపర్ హిట్ సాంగ్స్ వినాలి అనుకుంటే మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. 0402324085 మా నెంబరు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతిలో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. క్షణక్షణ మూవీ నుండి జుంబారే సాంగ్ ప్లే చేయమని అడుగుతున్నారు రవికుమార్, రమాదేవి, రేష్మాదేవి, కియాన్ష్ అండ్ ఆర్యాన్ష్ ఫ్రమ్ మల్కాజ్గిరి. వీరి కోసం క్షణక్షణ మూవీ నుండి మానవ్ చిత్ర పాడిన పాట వెన్నెలకంటి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

0: అరవిరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో, ఉరి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో,
1: ఎదకొసరగా విసిరెను మధుపుల వల అదిరిన పెదవులలో,

0: ಹಾಗುಂಬೆ.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ.

హనుమంతరావు రాజు, రియాజ్ అండ్ విజయ పద్మారావు నగర్ నుండి గరాణముగుడు చిత్రం నుంచి హే పిల్లా హలో పిల్లా అనే పాటని వినిపించమని కోరుతున్నారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాటని ప్లే చేయండి అంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష, స్పందన, శివసాయి, రాములు, రాములమ్మ వీరి కోసం గరాణముగుడు చిత్రం నుంచి నాగూర్బాబు చిత్ర పాడిన పాట. ఎంఎం కీరవాణి ఈ పాటకి సంగీతాన్ని అందించారు. మీకు తెలుసు కదా, 1991 నుండి 1995 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుంచి ఏవైనా హిట్ సాంగ్స్ వినాలి అంటే 0402324 0852 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మీకోసం ఈ పాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ రిక్వెస్ట్, కిల్లర్ మూవీ నుంచి ఏదైనా సాంగ్ ని ప్లే చేయమని అడుగుతున్నారు కృష్ణవేణి నాదర్గల్ నుంచి. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, మా కోసం ఒక మంచి సాంగ్ ని ప్లే చేయండి అని రావళి, నాగ నిర్వాణ్, నిక్షిత్ ములకపల్లి నుండి కోరుతున్నారు. వీరి కోసం కిల్లర్ మూవీ నుండి మనోజ్ చిత్ర అండ్ కోరస్ పాడిన పాట వేటూరి సుందర్ రామ్మూర్తి, సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ఈరోజు 1991 నుంచి 1995 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాలోని హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇప్పుడు అంత మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యానికి ఆర్డి బర్మన్ సంగీతం అందించారు. ఈ పాటని కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల కోరిక మేరకు ఈ సాంగ్ని ప్లే చేయడం జరుగుతుంది.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. నేను మీ రోజీ. ముద్దుల ప్రియుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటని కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వారి కోసం వినిపించడం జరుగుతుంది.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో నెక్స్ట్ సాంగ్ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి బప్పిలహరి సంగీతం అందించారు. ఈ పాటని ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వారి కోసం ప్రసారం చేయడం జరుగుతుంది. అంతకుముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. వెన్నెలకంటి సాహిత్యానికి ఇళయరాజా సంగీతం అందించారు. సంతోష్ కుమార్, కీర్తి, శ్రీహర్ష, కౌశిక్ వీరి కోసం ఈ పాట ప్లే చేయడం జరుగుతుంది.

దాల్గా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ప్రవాస భారతీయులు నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నెదర్లాండ్స్ రాజు రాణితో పాటు ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియాలో వచ్చిన ఒక కథనాన్ని ఉద్దేశిస్తూ ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలంటూ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్కను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు ఆహ్వానించారు. సమాజంలో 5% ఉన్న నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్కు వచ్చే 95% సామాన్యుల పట్ల మర్యాదగా ప్రవర్తించడమే అసలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇకపై తెలంగాణలో ఇదే తరహాలో ఎఫెక్టివ్ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల వంటి సరికొత్త సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలాగా పోలీస్ శాఖను సమాయత్తం చేస్తామని నిన్న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో డీజీపీ చెప్పారు. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా డెంగ్యూ నివారణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన పెంచాలని కోరారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ జట్టుతో సాయంత్రం 7:30కి తలపడుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30కు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో
1: సంతోషంగా ఉండాల్సిన టైంలో కన్నీళ్ళేమిటి?
2: సంతోషం ఎక్కువైపోయిందమ్మా.
1: ఏమిటి మాటి మాటికి గడియారం వంక చూస్తున్నావు? నువ్వు కోడలు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకున్నారా? 10 గంటల వరకు యమగండ ఉంది. మరి తులసి
2: నీళ్ళేమిట్రా?
0: అలా సున్నితమైన భావోద్వేగాలు తల్లి కొడుకుల మధ్య.
2: ఏం పేరు పెట్టాలో చెప్పమ్మా, నాకెందుకో భయంగా దిగులుగా ఉందమ్మా.
0: కంటతడి పెట్టించే మాటలు ఆయన సొంతం. అలా సినిమా రచయితగా 35 ఏళ్ళు, రచయితగా 50 ఏళ్ల ప్రయాణం, కథ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, చేసిన సినిమాలు 100, ఆ పైనే అందులో 80 సినిమాలు ఘన విజయం సాధించినవే కావటం గొప్ప విశేషం. అలా కలంతో చిత్ర పరిశ్రమలో విజయ ప్రయాణం సాధించారు ఆయనే మాడభూషి దివాకర్ బాబు.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 809-931

గుర్తుకొస్తున్న కార్యక్రమంలో డైలాగ్ రైటర్ స్పెషల్, దివాకర్ బాబు గారి జీవిత విశేషాలు, సినీ ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బాల్యం నుంచి రంగస్థల నటుడిగా, నాటక రచయితగా జీవితాన్ని మొదలుపెట్టి మరి సక్సెస్తో దూసుకెళ్లారు దివాకర్ బాబు గారు. కవి, కథా రచయితగా, నాటకర్తగా ఫేమస్ అవుతున్న సమయంలో 1986 సంవత్సరంలో కొంటి కాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. అలా దర్శకులు రేలంగి నరసింహారావు గారు తొలిసారిగా రచయితగా అవకాశం ఇవ్వడంతో తన సినీ ప్రస్థానం మొదలైంది.

కనివిని ఎవరు ఎన్నడు ఎరగని గందరగోళం. అదిరిపోయే డైలాగ్స్తో పాటు అందరూ నవ్వే హాస్యంతో మంచి కథను రాయటం ఆయన ప్రత్యేక శైలి. అదే ఆయన చిత్ర విజయాలకు కారణం. నిరంతరం కష్టపడటం వల్లే ఏదైనా సాధ్యమవుతుంది అని బలంగా నమ్మే నిరాడంబర ప్రతిభా సాహితీమూర్తి దివాకర్ బాబు గారు. పైగా ఆయన మంచితనం కూడా ఆభరణం కావడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. చాలా వరకు విజయాలు సాధించడంతో గొప్ప పేరొచ్చింది ఆయనకు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: గుర్తుకోసనే కార్యక్రమం వింటున్నాం. డైలాగ్ రైటర్ దివాకర్ బాబు గారి గురించి తనకు డైలాగ్ రైటర్ గా తొలి అవకాశం ఇచ్చిన దర్శకులు రేలంగి నరసింహరావు గారితో డబ్బెవరికి చేదు, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్, ఎలకామ చాక, మన్మథలీల కామరాజ్ గోల వంటి మొదలగు 20 సినిమాలకు కలిసి పనిచేసి

0: అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ప్రముఖ సంభాషణల రచయిత దివాకర్ బాబు గారి సినీ జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అగ్రదర్శకులు కె విశ్వనాథ్, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఏ కోదండరామిరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు, గుణశేఖర్లతో కలిసి పనిచేసిన ఘనత కూడా ఆయనకుంది. ఆ చిత్రాలన్నీ కూడా ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసింది. అందులో చూడాలని ఉంది సినిమాకు పవర్ఫుల్ అండ్ ఫనీ డైలాగ్స్ రాసి శభాష్ అనిపించుకున్నారు.
2: అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు.
3: నేనా? అర్ధరాత్ర భలేవరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను.
2: నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూశాను.
3: చూసారా? అయితే వెళ్ళుంటాను.
2: అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా?
3: అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. స్లీప్ వాక్.
2: అయ్యో పాపం.
3: అవును పాపం, అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాలని
1: చాలా సినిమాల్లో ఊత పదాలు, ఆయన రాసినటువంటి పదాలు జనాల్లోకి బాగా ఎక్కాయి. జనాలు కూడా ఆ పదాలను వాడుకోవడం మొదలెట్టారనమాట. అలాంటి ప్రయోగాలు చేశారు దివాకర్ బాబు గారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విద్ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. కల్చరల్ వింగ్లో చాలా యాక్టివ్ రైటర్గా ఉండేవారు దివాకర్ బాబు గారు. సినిమాల్లోకి రాకముందు మ్యాగజైన్లకు కథలు రాసేవారు, నాటకాలు పాత్రలు వేశారు, డైరెక్షన్ కూడా చేశారు నాటకాలకు. నాటక పరిస్థితులలో నాటకాలు వేయడానికి నాటకం ఎవరు ఇవ్వరు కాబట్టి ఆయనే సొంతంగా రాయాలనుకుని మరీ నాటకాలు రాసి బాగా ప్రాచుర్యం పొందారు.

మంచి కుటుంబ కథా చిత్రాలతో హాస్యాన్ని మిక్స్ చేసి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారి వరుస విజయాలలో మాటల రచయితగా దివాకర్ బాబు గారిది కీలక పాత్ర. వారి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్స్గా హ్యాట్రిక్స్గా నిలిచాయి. ప్రతి సినిమా ఒక హైలైట్, అది మ్యూజికల్గా మహిళా ప్రేక్షక ఆదరణ పొందిన సినిమాలు కూడా బోలెడనున్నాయి. ఆయన ఆస్థాన రచయితగా కూడా పేరు సంపాదించుకున్నారు.

జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 809-931-40230కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయిలో ఈరోజు ఫేమస్ డైలాగ్ రైటర్ దివాకర్ బాబు గారి సినీ ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెండితెర చిత్రరాజం పాత్రల భైరవి సినిమాలో ఏ విధంగానైతే పింగళి గారు పదప్రయోగాలు చేశారో, ఉదపదాల మాదిరిగా కొన్ని పదాలను వదిలారు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కూడా దివాకర్ బాబు గారు ఊతపదాలతో చిత్ర విజయాలకు ఊతమిచ్చారు. మాయలోడులో యాలీ మేనరిజం తగ్గట్టుగా భలే సంభాషణ రాశారు, ఆ పాత్ర బాగా పండింది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాల్లో కూడా కొన్ని ఊతపదాలు, అలాగే మాయలోడి సినిమాలో అలిపాత్రకు, తర్వాత ఇలా ప్రతి పాత్రకు పెట్టినటువంటి ప్రతి సినిమాకు ఒక్కొక్క ప్రయోగం చేశారు మాటల ద్వారా. నిజంగా అవన్నీ కూడా జనాల్లోకి బాగా దూసుకెళ్ళాయన్నమాట, జనాలు ఎప్పుడు వాడుకునేటట్లుగా అయిపోయాయి. యమలీలలు సినిమాలో అయితే హిమక్రీములు వంటి పదాలు కూడా మనం సినిమాల్లో ఎలా పాపులర్ అయ్యాయో మనందరికీ బాగా తెలిసింది. అలా సంభాషణ రచయితగా ఓ రేంజ్లో పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల ద్వారా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, చాలా పాపులర్ కూడా అయ్యారనమాట. మరి ఆయన వరుస చిత్రాలు అలా విజయం సాధించాయి అంటే వారందరి యొక్క కృషి చాలా చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇదే అంశం గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూ ఉండండి. ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి.
2: స్వర్గాన ఉన్న మాత, నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన. నీ మాటగా నేను చెప్పేది తల్లి, ఆహా దివ్యోపదేశం, దివ్యోపదేశం మాత.
3: చెప్పక, అమ్మేం చెప్పిందో చెప్పు, చెప్పువా చెప్పువా చెప్పు చెప్పు.

నిజం చెప్పాలంటే ఆ సమయంలో వారి యొక్క ట్రెండ్ నడుస్తుందని చెప్పాలి. హాస్య చిత్రాల కథానాయకుడిగా వైవిధ్య నటన మేనేటిజంతో ఆబాల గోపాలను అందుకున్న రాజేంద్ర ప్రసాద్ గారితో రచయితగా దివాకర్ బాబుది ఒక పెద్ద ప్రస్థానం. ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి దివాకర్ బాబుల యొక్క ఘన విజయం సాధించిన త్రయంగా ఇండస్ట్రీలో వరుస విజయాల చరిత్ర ఉంది. కొబ్బరి బొండం, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు బాక్సాఫీస్ వద్ద కాసులు మరియు నవ్వుల మాటల వర్షాలే కురిశాయి. ఇక కమేడియన్ నటులు అలీగారి జీవిత సినీ జీవితంలో మరి ఒక గొప్ప మైల్ స్టోన్గా హీరోగా నిలబెట్టిన సినిమా యమలీల. తల్లి సెంటిమెంట్తో అందరినీ మరి కంటతడి పెట్టించాయి. కథ కథనం అన్నీ కూడా సమపాళ్లలో రంగరించిపోశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. అందులోని ప్రతి మాట హృదయాన్ని తాకుతుంది, ప్రతి పాట అందరినీ అలరించింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: హీరో జగపతి బాబుతో శుభలగ్నం ఆవిచ్చుగురు పెళ్లి పీటర్ పరిగరాగాలు తీసిన సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటికి అద్భుతమైనటువంటి సంభాషణ రాశారు. అలాగే హీరో శ్రీకాంత్తో దివాకర్ బాబు గారు కలిసి పనిచేసిన సినిమాలు కూడా చాలా హిట్ అయ్యాయి. ఆహ్వానం, వినోదం, ఇవన్నీ కూడా వినోదంతో తర్వాత కథపరంగా అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ లెజెండరీ జేమ్స్ బాండ్ హీరో కృష్ణతో మళ్లీ నెంబర్ వన్ అనిపించేలా తెర మీద డాన్స్తో మెస్మరైజ్ చేశారు నెంబర్ వన్ సినిమాతో దివాకర్ బాబు గారు. మరి ఇలాంటి గొప్ప మాటల రచయిత, మరి గొప్ప దర్శకులతో పనిచేసినటువంటి, గొప్ప హీరోలతో పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. మరి ఆయన యొక్క ప్రత్యేక స్థానం ఆయనకుందన్నమాట. సో ఎప్పుడు కూడా పేరు కోసం ప్రాకులాడలేదు. ఆయన చేసినటువంటి పని మీదనే ఆయన ధ్యాస అంతా, ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ మీదనే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఉండేది. అందుకే దివాకర్ బాబు గారు కళాన్ని కళగానే కాకుండా జీవించే కళగా మలిచారు.

మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వివిధ వార్త కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు విందాం ఇప్పుడు.

మీరు వింటున్నారు వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 36 సెకండ్లు కొద్ది క్షణాల్లో. చైతన్య స్ఫూర్తి

0: ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు, ఒక డివైస్ కనుగొన్న రోజు. ఆ సృష్టితో మన మాటలు, ఆ సృష్టితో మన వినే పాటలు, మన చెవులకు వీణుల విందును అందించే ఆ సరదాలు, వినోదాలు

0: కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ కొత్త బంగారు లోకం సినిమా నుంచి కార్తీక్ పాడింది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మాటను వినసొంపైన వీణ మీటగా, పాటను అందమైన పూల బాటగా, శబ్దాన్ని మరింత లబ్ధిగా, స్వరాన్ని గాల్లో వరంగా, పలుకులను తరంగ చినుకులుగా మార్చే సాంకేతిక విప్లవ ఆవిష్కరణ మైక్రోఫోన్. మైక్రోఫోన్ గురించి పరిచయమే అవసరం లేదు, జీవితంలో ఒక భాగంగా మారింది. అయితే మరి మనం ఈరోజు దాని ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చాము అనేది ప్రశ్న. ఎస్, ఈరోజు దాని గురించి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. సృష్టికర్త, మైక్రోఫోన్ సృష్టికర్త ఈరోజు, మరి దాన్ని ఈరోజు అంటే దాన్ని సృష్టించినటువంటి శాస్త్రవేత్త పుట్టినరోజు సందర్భంగా మరి దాని గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన జీవిత విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది ఒక్కరి సృష్టికి కాదు, చాలామంది శాస్త్రవేత్తలు కలిసి చేసినటువంటి కృషి ఫలం మైక్రోఫోన్. మైక్రోఫోన్లో కనుగొన్న శాస్త్రవేత్తల్లో ఒకరు భౌతిక శాస్త్రవేత్త, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చైతన్య స్ఫూర్తి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనను స్ఫూర్తిగా మనం తీసుకుందాం, ఆయన స్ఫూర్తిగా ఆవిష్కరణలు జరగాలి. ఆయనని కాదు, శాస్త్రవేత్తల కృషి చాలా చాలా ఉంది కాబట్టి వారి స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయాలి. వారి మాటలు, వారి జీవిత చరిత్రలు చదివి చైతన్యం అవ్వాలి.

సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా నుంచి కళ్యాణి పాడిన పాట విన్నారు. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
3: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
2: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
4: మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం. ఈరోజు మైక్రోఫోన్ సృష్టికర్తల్లో ఒకరైన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా మైక్రోఫోన్ యొక్క ఆవశ్యకత, మైక్రోఫోన్ చేస్తున్నటువంటి మాయ అంతా ఇంత కాదు. అందుకోసమని ఆయన పుట్టినరోజు సందర్భంగా చైతన్య స్ఫూర్తిలో ఆయనను చూసి, మరి ఆయన జీవిత చరిత్ర, ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ఆయన చేసినటువంటి శాస్త్రానికి, శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసినటువంటి కృషి చూసి మరి మనం ఏం నేర్చుకోవాలి, తద్వారా ఏం మెసేజ్ పొందాలి, తర్వాత ఏమి స్ఫూర్తిని పొందాలి, ఎలా చైతన్యం ఇవ్వాలి అనే అంశం గురించి మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రాంగా మనం తీసుకున్నాం అనమాట. సమాచార ప్రసార మాధ్యమాల్లోనే కాక అను అణువున మైక్రోఫోన్ మాయ చేస్తున్న ఒక డివైస్. దాన్ని మొదటగా కార్బన్ మైక్రోఫోన్గా ఆవిష్కరించారు. ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల్లో ఒకరు డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్. ఆ మహనీయుని జయంతి సందర్భంగా మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమం మాట్లాడుకుంటున్నాం. ఆయన గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

ఉన్నది. వినోదం సినిమా నుంచి ఈ పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగళగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: 1931 మే 16 జన్మించిన డేవిడ్ ఎడ్వర్డ్ హ్యూస్ ఒక ప్రయోగాత్మక శాస్త్రవేత్తగా రాణించారు. విద్యుత్తు, విద్యుత్ సంకేతాలు అనే సబ్జెక్ట్పై విశేషంగా ప్రయోగాలు చేసి విజ్ఞాన శాస్త్రంపై అవిరళంగా కృషి చేశారు. అందులో భాగమే ఈ మైక్రోఫోన్ డివైస్. ఇది శబ్దాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చేటువంటి పని అన్నమాట. అలా ముందుగా ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే డివైస్ కార్బన్ మైక్రోఫోన్ను ఆవిష్కరించారు కొంతమంది శాస్త్రవేత్తలు. అందులో ముఖ్యంగా కొంతమంది మాత్రమే పేరుంది. దాన్ని మాడిఫై చేసి ఆధునీకరించి మైక్రోఫోన్గా సృష్టించింది మాత్రం మన ఎడ్వర్డ్ హ్యూస్. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి

నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ, వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2వ దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత్ EU సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల CEO కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ AI రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3వ భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్కు ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్ఛార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బెహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరిక నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది

0: ఆదివారము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్ధికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశమిస్తూ, డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ అయిన థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ, ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 400-450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకన స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. పేపరు పెన్

0: జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: ఇప్పుడు విందాం సూపర్ హిట్ సాంగ్స్.

పాడిన పాటది. లిరిక్స్ అందించిన వారు శ్రీమణి. చిత్రం RX 100. RRR మూవీ నుంచి ఈ పాట.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై

0: తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పుడు విందాం దసరా సినిమా నుంచి.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాము భీమ్లా నాయక్ సినిమా నుంచి చిత్రపడింది

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కేర్ ఆఫ్ కంచరపాలెం, అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ టు సాంగ్స్ విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ సలహాదారు కేశవరావును చైర్మన్గా నియమించింది.

వార్తలు వివరంగా. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రూపాయి విలువ పతనమైందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని ప్రకటించి ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోనే రేట్లు పెంచడం ప్రజలను వంచడమేనని మండిపడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణను సాకుగా చూపి లీటరుకు 3 రూపాయలకు పైగా పెంచడం సామాన్యులపై పిడుగుపాటు వంటిదన్నారు. ఈ నిర్ణయం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి పేదలపై భారం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రో ధరల పెంపుతో సామాన్యుడిపై కేంద్రం తీవ్ర భారం మోపుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు ఆరోపించారు. సంగారెడ్డిలోని జగ్గారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం చమురు ధరలు పెంచబోమని ప్రకటించిన కేంద్రం ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర 1000 రూపాయలు, ఈరోజు పెట్రోల్ ధరలను మీటరుకు 3 రూపాయలు పెంచడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుందని శ్రీధర్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక మీడియా కాంక్లేవ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఆ తర్వాత తరానికి అవకాశం ఇచ్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. 10% జీడిపి దేశానికిచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని, ప్రస్తుత జన్జీతరం తక్షణ ఫలాలను కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. గాంధీ కుటుంబానికి దేశం పట్ల విశ్వాసం ఉందని, రాహుల్ గాంధీకి ప్రధాని కావాలనే లక్ష్యం లేకపోయినా వికారాబాద్ సభలో తానే ఆయనను ఒప్పించానని వెల్లడించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీయే ఉంటారని, ఈ మేరకు కూటమిని ఒప్పిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మలక్పేట ఉప్పుగూడ రైల్వేస్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లలో ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పురోగతిలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకుల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం, పార్లమెంటు కోఆర్డినేటర్ కూలిన శ్రీశరంగౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, అభివృద్ది కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. హైదరాబాద్లో జరిగిన 48వ ఈఈపిసి ఇండియా సదరన్ రీజన్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ఇంజనీరింగ్ ఎగుమతుల వృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని, గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఇంజనీరింగ్ ఎగుమతులు $7.5 బిలియన్ చేరాయని వెల్లడించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండును విశ్వవ్యాప్తం చేసేందుకు ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతికతతో కూడిన ఎకోసిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గిరిజన ప్రాంతాల్లో లభించే ఇప్ప పువ్వును వారి ఆర్థికాభివృద్దికి ప్రధాన వనరులుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తోంది. సచివాలయంలో మంత్రులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహువా ఫ్లవర్ ప్రాజెక్టుపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఇప్ప పువ్వుతో లడ్డూలు, హెల్త్ ఫుడ్స్, హర్బల్ టీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మహిళా సంఘాల ద్వారా ట్రైబల్ న్యాచురల్ ఫుడ్ బ్రాండ్స్గా అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానిస్తామని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2.5 లక్షల గిరిజన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని, ఎమ్మెల్యే అనిరెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్యల ప్రజెంటేషన్ల ద్వారా దీని అమలుపై స్పష్టమైన వ్యూహం రూపొందించామని నాయకులు తెలిపారు.

0: నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని క్రీడలు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మక్తల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ
1: 48 కోట్లతో అనుగొండకు సంబంధించిన కొత్త ఊరిని తీసుకురావడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాదాపు 60-70% కొత్త లేఅవుట్ అయిపోయింది. ఆ ఊరిని షిఫ్ట్ చేసే కార్యక్రమం. ఈ అంకేనపల్లి దాదాపల్లి కూడా 26-23 కోట్లు 49 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ ఫైనాన్స్ క్లెయిమ్ తీసుకున్నాం. టెండర్ ప్రక్రియ ముందుకు పోతా ఉంది.
0: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నిధులతో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం వంటి పనులు చేపడతారని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల పరిశీలన కోసం కేంద్ర అధికారుల బృందం ఇవాళ కరీంనగర్లో పర్యటించి స్థానిక అధికారులతో సమావేశం కానుందని పేర్కొన్నారు. దేశ హితం కోసం, జనహితం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం పనిచేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్కృతి వేసవి శిక్షణ శిబిరం ముగింపుత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: జనహితం కోసం భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కోబోతున్నటువంటి అన్ని రంగాల్లో రాబోతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని పొదుపు మంత్రం వైపు డ్రైవ్ చేసిండ్రు భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మోడీ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఈ రోజు నుంచి ఈవీ వెహికల్ వాడాలనుకుని నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ లో ట్రావెల్ చేయడం ప్రారంభించినాం.
0: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకె దయాకర్, ఎస్ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి సభ్యులుగా, జీఏడీ పొలిటికల్ సెక్రటరీ కన్వీనర్గా ఉంటారు. ఉద్యమకారుల గుర్తింపునకు స్పష్టమైన ప్రమాణాలను రూపొందించి జాబితాను సిద్ధం చేయడం, వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వానికి సిఫార్సు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. వనపర్తి జిల్లాను 2026 చివరి నాటికి క్షయరహిత జిల్లాగా మార్చే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి తెలిపారు.
3: టీబీ ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుండి 53 గ్రామ పంచాయతీలను హైరిస్క్ దీని కింద తీసుకోవడం జరిగింది. మనకు ఆల్రెడీ గత సంవత్సరం 57 గ్రామ పంచాయతీని టీబీ ముక్త పంచాయతీగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 53 గ్రామ పంచాయతీల్లో కూడా హైరిస్క్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్లకు మొబైల్ ఎక్స్రే ద్వారా టెస్ట్ చేసి లక్షణాలు ఉన్న వాళ్ళకి తెమ్మడ పరీక్ష చేసి వాళ్లకు ట్రీట్మెంట్ పాట్ అందించి 53 గ్రామ పంచాయతీలని కూడా నెక్స్ట్ సంవత్సరం లోపల టీబీ ముక్త గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేయడానికి మనం అంత కృషి చేస్తున్నాము.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేట, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ, అభివృద్ది పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్దికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 895 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 57 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: పిల్లల కార్యక్రమాలు, బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం విద్ భారతి. షోటం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. షోటం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నంబర్కు వాట్సాప్ చేయండి. శ్రోతలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న షోటం కార్యక్రమం వచ్చేసింది. మరి మేము అడిగే ప్రశ్న మా దగ్గర ఉంది, సమాధానం మీ దగ్గర ఉంచుకోండి. ప్రశ్నను సరిగ్గా వినండి. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ది లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? ప్రశ్న ఇంకొకసారి చదువుతాను. 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ది లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు? మీకు ఇంకా ఆన్సర్ తెలిస్తే వెంటనే ఇందాక చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయారు.

ఏఆర్ రెహమాన్ సురేష్ పీటర్ పాడిన పాట అది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న 2025 డిసెంబర్ మొదటి వారంలో ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో భాగంగా నిర్వహించినటువంటి ప్రపంచ స్టార్టప్ పోటీల్లో బహుమతి పొందిన బెంగళూరు మహిళ ఎవరు అనే ప్రశ్న వేశాం. అయితే మరి ఎవరికి చిక్కకుండా దొరకకుండా మనం ప్రశ్న వేసినట్టుగా అనిపిస్తోంది. సో కొంచెం అరుదుగా, కొంచెం కాంప్లికేట్గా మీ మెదడుకు పదును పెట్టేట్టుగా అడగాలని కొంచెం అలా ట్రై చేశాను. కానీ ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. దాదాపు 40-50 మంది శ్రోతలు ఆన్సర్ చేశారు. చేసిన వాళ్ళల్లో ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. సరైన సమాధానం అమృత కృష్ణమూర్తి, వీరు బహుమతి పొందారన్నమాట. అందరూ కూడా అభినందన తెలిపారు. సో మహిళా లోకానికి ఒక సవాలుగా విసిరారు, స్ఫూర్తిగా నిలిచారు ఆవిడ. మనకి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఆ ప్రశ్న కూడా ఎలాంటిది అంటే, ఒక పాట చరణ వినిపిస్తాను, ఆ పాట ఏ సినిమాలోనిది చెప్పండి. పాట చరణం సరిగ్గా వినండి.

అదన్నమాట. ఆ చరణం ఏ సినిమాలోనిది, ఆ పాటకు సంబంధించినటువంటి చరణం అది. ఆ చరణం ఆ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాలు బిందాసుగా తెలిపోదాం. ఈ పాట వచ్చేస్తుంది ఇప్పుడు. రోజా సినిమా నుంచి ఇది

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. మనము ఇందాక ఒక చరణం వినిపించాము, ఆ చరణము సంబంధించినటువంటి పాట ఏ సినిమాలోనిది అని ప్రశ్న వేశాము. సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. చాలామంది శ్రోతలు ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు.

మీ మెదడుకు పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నాను, మీకు సాంగ్స్ నాలెడ్జ్ చాలా ఉంది కాబట్టి అని చెప్పేసి రేర్గా ఇలా వేశాను. ఆ పాటకు సంబంధించినటువంటి పల్లవి వినిపిస్తాను.

అది విషయం ఆ పాట అన్నమాట. ఏ సినిమాలోనిది అని అడిగాము, ఎవరు కూడా సరైన సమాధానం పంపలేదు. అది నేను మా ఆవిడ చిత్రం నుంచి ఆ పాట. ప్రశ్న మరొకటి వచ్చేస్తుంది, ఇది మీరందరూ చెప్పేస్తారు. 2011 ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? ప్రశ్న మరొకసారి, 2011 ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఇది మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను.

ఎస్ యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి.

ఎంఎం కీరవాణి సంగీతంలో వేటూరి గీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్య, చిత్రం పెళ్లి సందడి. మేము అడిగినటువంటి ప్రశ్న 2011 ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది అని ప్రశ్న అడిగాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఆన్సర్ చేశారు. ఇన్ టైంలో ఆన్సర్ చేసిన వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు కరెక్ట్గా పంపిన వాళ్ళు బాలకృష్ణ, నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, నందిపేట నుంచి ఎం వెంకటేష్, అలాగే ఇంకా వీరు ఫిర్యాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోధ, పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి దమోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నేహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి, రితిక్, పండు, చిత్రియాల గ్రామం నుంచి గణేష్, వేదవతి, నిజాంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వెరీ భావన, వీరు అడ్రస్ పంపలేదు. అలాగే వీరు పాలెం, పోలయ్య, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ, హైదరాబాద్ నుంచి. తర్వాత భోగ మార్కండే అనిత, భూదాన్ పోచంపల్లి నుంచి. ఇంకొక కొంతమంది శ్రోతలు సరైన సమాధానం పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, వారి కుటుంబ సభ్యులు. ఇంకా రామారావు దర్పల్లి, నిజామాబాద్ జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి కొండ రాజేశం, రాజేష్, రమ్య, పవీన్ వారు. తర్వాత మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్మలత, సంతోష్ కుమార్, నితి సంతోషిణి, అంబాపురం విలేజ్ నుంచి చిరంజీవి, నాగభూషణము, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, అలాగే చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. సిహెచ్ చోడవరపు రమాదేవి, గీతానగర్, హైదరాబాద్ నుంచి. ఆడేపు సంతోష్ కుమార్, కాల్టెక్స్ట్ బెల్లంపల్లి నుంచి. తర్వాత వీరు సహజ సాహితీ బ్యాంక్ కాలనీ, నిజామాబాద్ జిల్లా నుంచి. బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, ద్రోణంరాజు, సూర్యశ్రీ, కౌకూర్ నుంచి కూడా. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ నుండి. వీరు ఓల్డ్ ఎంఐజి కాలనీ, బిహెచ్ఈఎల్, నల్గండ్ల, శేరిలింగంపల్లి, హైదరాబాద్ నుంచి. పానుగంటి, రవి, గౌడ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఇంకా వీరే కాకుండా షోలో చాలామంది పార్టిసిపేట్ చేశారు. సరైన సమాధానం పంపిన వాళ్ళు మాత్రం వీరు ఇన్ టైంలో పంపారు. సరైన సమాధానం అంతర్జాతీయ అడవుల సంవత్సరంగా, అలాగే అంతర్జాతీయ రసాయన సంవత్సరంగా ప్రకటించిందన్నమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం చేసిన వాళ్ళందరికీ కూడా అభినందన తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz కార్యక్రమంలో. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324 08 నెంబర్కు వాట్సాప్ చేయండి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వ్యభిచారతి 102.8 మెగాహెడ్స్ షో టైం కార్యక్రమంలో. చాలా ఉత్సాహంగా శ్రోతలు చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వారందరికీ థ్యాంక్స్. స్పెషల్గా మనం అడిగినటువంటి ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే చాలామంది ఆన్సర్ ఇచ్చారు, అందులో సరైన సమాధానం పంపిన వాళ్ళు మాత్రం చదువుతున్నాను. సరైన సమాధానం పంపిన వారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. మరి చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేసినప్పటికీ సరైన సమాధానం అంటే కామన్గా ఒకటి అనుకుంటారు, అది మాత్రమే చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఏఐలో మనం వెళ్ళినప్పుడు అది సరైన సమాధానమా కాదా అనుకుని క్రాస్ చెక్ చేసుకోవాలి. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్. అదేవిధంగా ఏకనాథం మంగ పార్సిగుట్ట హైదరాబాద్ నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత ఇంకా చాలామంది ఆన్సర్ ఇచ్చినప్పటికీ కరెక్ట్ ఆన్సర్ మాత్రం వీళ్ళు మాత్రమే ఇచ్చారు. సో వీరందరికీ హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. సరైన సమాధానం ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, ఎస్ చెప్పేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్. సో ప్రశ్న సరిగ్గా వినేసి మరి మీరు సరైన ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఎనీహో మొత్తం మీద షోలో చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేశారు వీరందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం, పాట చివరిది వచ్చేస్తుంది, వినండి. కిలాడి సినిమా నుంచి

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం విత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం. ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈరోజు రాత్రి 7:15 ఇది మన చట్టం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా కోసం కళ్యాణి మాలిక్ సునీత పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీర్వాణి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత సీతల్దేవి సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం.
1: నీ పేరు చెప్పలేదు.

జులై సినిమా కోసం అద్దనస్వామి పాడిన పాట అది. గీత రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మీరు వింటున్నారు శక్తిశీలి కార్యక్రమం ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శీతల్ దేవి 2025లో ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పథకం సాధించిన ఏకైక మహిళగా రికార్డును నెలకొల్పింది. వింత ఏంటి, విశేషం ఏంటంటే పథకాలు ఎవరో ఒకరు సంపాదిస్తారు అనుకుంటాం, కానీ తనకు అంగవైకల్యం. ఆమె పట్టుదల ముందు అంగవైకల్యం ఓడిపోయి విజేతగా నిలిచి భారతీయ త్రివర్ణ పతాకాన్ని శిఖరంపై నిలిపారు. అందుకే ఆమె వార్తల్లో నిలిచారు. ఆమె సక్సెస్ జర్నీ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ఏంటి ఆ విశేషాలు, అవి తెలుసుకుందాం. వింటూ ఉండండి. మీరు వింటున్న పాట మళ్ళీ మళ్ళీ ఇదిరా. ఈరోజు సినిమా కోసం కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడింది.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం పెట్టిన కార్యక్రమం శక్తిశీలి స్టూడియోలో. సమయం 2 గంటల 30 నిమిషాలు దాటి 32 సెకండ్లు అవుతుంది. కొంతమందికి జీవితం పుట్టుకతోనే పోరాటం, శారీరక మానసిక వైకల్యంతో ఎన్నో పరిమితుల మధ్య వారు జీవించాలి. అయితే ఆ వైకల్యమే చిన్నబోయేంత అనితర సాధ్యం చేసి విజయం సాధించారు, సాధిస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు. ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, వాటన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకువెళ్తూ ఉన్నారు. పారా క్రీడాకారులుగా అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభను చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు శీతల్దేవి గారు.

మీరు విన్న ఆ పాట కలర్ ఫోటో సినిమా కోసం అనురాగ్ కులకర్ణి కాలభైరవ పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమంలో ప్రముఖ ఆర్చరీ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె సక్సెస్ జర్నీ, ఆమెలో ఉన్నటువంటి పట్టుదల, ఆ ఆట పట్ల ఉన్నటువంటి, ఆ క్రీడ పట్ల ఉన్నటువంటి ఆమె మక్కువ, తర్వాత తనకు అంగవైకల్యం ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా మరింత ఆత్మవిశ్వాసంతో ఆమె సాధించిన విజయం నిజంగా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి ఆమె గురించి మనం చెప్పుకోవడం ఎంతో ఎంతో సంతోషం అన్నమాట. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మరి శీతల దేవికి అంత గొప్ప క్రీడాకారిణికి పుట్టుకతోనే తనకి రెండు చేతులు లేవన్నమాట. అయితేనే ఆత్మవిశ్వాసాన్ని తోడుగా, సంకల్పాన్ని బాటగా, దీక్షని తన లక్ష్యంగా చేసుకుని లక్ష్యాన్ని ఛేదించింది, ఛేదించి ప్రపంచానికి సవాల్ విసిరింది. అంగవైకల్యం ఏది కూడా అడ్డుకోలేదు ఆత్మవిశ్వాసం తోడైతే అని నిరూపించి ఎంతోమంది మహిళామణులకు స్ఫూర్తిగా నిలిచారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: కార్యక్రమంలో మీరు విన్న పాట పెళ్లి సందడి సినిమా నుంచి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 MHz. తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్ విజేత శీతల్ దేవ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆర్చరీ పట్ల ఆమెకు ఎనలేని ఇష్టం. ఎలాగైనా గోల్డ్ సాధించాలనుకుని చేతులు లేకున్నా కూడా కాళ్లతోనే చేతులుగా మార్చుకుని చెట్లు ఎక్కారు, కొండలెక్కారు, గుట్టలు ఎగబాకారు. తన చుట్టూ ఉన్న పరిమితులను, తర్వాత ప్రతికూల పరిస్థితులను సవాళ్లుగా చేసుకుని ఆర్చరీలో శిక్షణ తీసుకున్నారు. అకుంఠిత దీక్షతో సాధన చేశారు. అలా విశ్వవేదికపైన వన్ అండ్ ఓన్లీ ఫీమేల్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ సాధించారు. అది ఆమె సాధించినటువంటి విజయం అన్నమాట. ఆమె సాధించిన విజయం కాదు, భారతదేశం సాధించిన విజయం. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద అంగవైకల్యంతో బాధపడుతున్న వారి ఆనందం ఆమె కళ్ళల్లో చూశారు. ఆమె విజయాన్ని తన విజయంగా, తమ విజయంగా మార్చుకున్నారు అందరు కూడా. అంతటి స్ఫూర్తివంతురాలు మన శీతల్ దేవి గారు.

0: ఎఫ్2 సినిమా కోసం డేవిడ్ సైమన్ పాడిన పాట అది. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట జాతిరత్నాల సినిమా కోసం రామ్ మిర్యాల పాడింది. శక్తిశీల్ కార్యక్రమంలో శీతల్ దేవి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అనేక వేదికలపై తన వైకల్యం దాటి పథకాలు అందుకుంటున్నప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, నిలుస్తూ ఉన్నారు కూడా. ఆమె కళ్లల్లో వైకల్య బాధితుల కళలు దాగున్నాయా, వాటిని నెరవేరుస్తున్నాను అందరి తరపున అనే భావోద్వేగం కనపడుతుంది సంతోషంలో ఆమె మాట్లాడుతున్నప్పుడు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శీతల్దేవి గారు 2007 జనవరి 10 జమ్మూ కాశ్మీర్లోని కిప్త్వార్ జిల్లాలో జన్మించారు. ఆమె ఫోకోమెలియా కారణంగా 2 చేతులు లేకుండా జన్మించారు. 2019 ఆమె కిస్త్వార్లో జరిగిన ఒక యువజన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమెను భారత సైన్యం రాష్ట్రీయ రైఫిల్స్ యూనియన్ గమనించింది. దీంతో సైన్యం ఆమెకు ఈ విద్యను నేర్పించాలి అని చెప్పేసి ఆమెలో ఉన్నటువంటి పట్టుదలను చూసి ఆమెకు మద్దతు ఇచ్చారన్నమాట.

వైద్యం అందించడానికి కూడా సహాయం చేశారు. అయితే ఆమెలో పట్టుదల రావడానికి గల కారణం వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క మిత్రులు, తర్వాత కుటుంబ బంధువులు అన్నమాట. చేతులు లేకుంటే ఏంటి మనం నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఆమెకు అలా ఆత్మవిశ్వాసం బాగా పెరగటం వలన శిక్షణ తీసుకున్నారు. శిక్షణ తీసుకుని భారతదేశం తరఫున ఆమె పారా ఒలింపిక్స్లో ఆటలు ఆడారు. సో ఆర్చరీ ఛాంపియన్షిప్గా

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 48 సెకండ్లు. ముంబై నుంచి రిలే అయినప్పుడు మళ్లీ సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం మిమ్మల్ని పలకరిస్తుంది. సాయంత్రం తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ
1: జరూరీ బాతే
2: ఏక్ వ్యక్తి యా పరివార్ కి చిట్టియాం ఏక్ మహీనే మే ఏక్ బార్ హీ షామిల్ కీ జాయేంగీ.
1: एक चिट्ठी में केवल अपने परिवार के नाम लिखें, दूसरे शहर के दूसरे व्यक्तियों के अपने दोस्तों के नाम नहीं लिखें, इन्हें शामिल नहीं किया जाएगा.
2: हम अपने हर श्रोता की चिट्ठियों को शामिल करने की पूरी कोशिश करेंगे, पर इसमें समय लग सकता है, कृपया धैर्य बनाए रखें.
3: और हाँ, हस्तलिखित चिट्ठियों को प्राथमिकता दी जाएगी, कृपया सील ठप्पे वाले और छपे हुए पोस्टकार्ड ना भेजें. अंतरदेशीय नहीं, केवल पोस्टकार्ड भेजें. और ये चिट्ठियां आपको भेजनी कहाँ है?
1: कार्यक्रम मन चाहेगी,
2: विविध भारती राष्ट्रीय सेवा,
3: पोस्ट बॉक्स नंबर 19750, मुंबई 400091.

0: सुपर है डुपर है अपना बॉम्बे टॉकी।
1: एक बेमिसाल शायर,

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధం ఉన్న ఆరోపణలపై ఈరోజు పూణెకు చెందిన బాటనీ టీచర్ మనీషా గురునాథ్ మంథారేను అరెస్ట్ చేసినట్లు సిబిఐ వెల్లడించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఓటు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే దీని ముఖ్యోద్దేశ్యమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 23 నుంచి 30 వరకు విత్తన వారోత్సవాలు నిర్వహించనుంది. ఈ వారోత్సవాల్లో వివిధ జిల్లాల్లో పంటలకు సంబంధించిన పలు రకాల నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచనున్నట్టు విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు స్త్రీనిధి ద్వారా 32 లక్షల మందికి పైగా మహిళలకు 24,000 కోట్ల రూపాయల మేర రుణాలు అందించడం గొప్ప విజయమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. వివిధ భారతి క్లాక్ లో 5 గంటలు అయిందంటే చాలు. చాయ్తో హాయ్ కబుర్లంటూ బోలెడన్ని మంచి మంచి కబుర్లు, మస్తు మస్తు పాటలు, ఇంట్రెస్టింగ్ విషయాలు వినడానికి మా లిజనర్స్ రెడీ అయిపోతారు. ఈరోజు కూడా బోలెడన్ని కబుర్లతో మీ ఆర్జే శ్రవంతి రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక వండర్ఫుల్ పాట తర్వాత బోల్డెన్ని కబుర్లు రెడీగా ఉన్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 5:10 దాటి 36 సెకండ్లు స్టూడియోస్ లో. లైఫ్ లో ఎవరికి ఉండవండి ప్రాబ్లమ్స్ చెప్పండి? మీకు, నాకు, మనందరికీ ఉంటాయి. అవి ఆఫీస్ వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేస్తున్న అవసరాలు కావచ్చు, బాధ్యతలు, డబ్బు సంపాదన, కెరియర్ గోల్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టేసి మధ్యలో 1 గంట లేదా కొంచెం టైం మీకు ఇష్టమైన వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో కూర్చోండి. జస్ట్ అలా కూర్చోండి, అంతే. మాట్లాడకపోయినా పర్వాలేదు, లేదా పిచ్చి జోకులు వేసుకున్నా పర్వాలేదు, లేదా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నా పర్వాలేదు, పిల్లల్లా తిన్నా టీ తాగినా ఆ గంట మాత్రం మీరు వాళ్ళతో కూర్చోండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ గుర్తుకే రావు. అండ్ మీకు తెలుసా, మీ ఫ్రెండ్స్ కూడా అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఎందుకు వీడు వరి అవుతున్నాడో కూడా తెలియదు. వాడు జోక్స్ వేస్తూనే ఉంటారు, బట్ వారు ఎలాంటి సలహాలు ఇవ్వరు, ఇలాగే ఉండాలి అని చెప్పరు. కానీ ఆ గంటుండే మీరు కూడా ఏమీ ఆలోచించరు, జస్ట్ నవ్వుకుంటారు. మీ భుజాలపై ఉన్నటువంటి ఏ బాధ్యత కూడా మీకు కనిపించదు. ఆ టైంలో నిజంగా ఆ ఫ్రెండ్ మీ బెస్టీ అయితే వాడికి తెలిసిపోతుంది. నీ బాధను నువ్వు చెప్పకపోయినా గుర్తించేటటువంటి ఎలాంటి ఫ్రెండ్స్ గనక మీకుంటే అస్సలు వదులుకోకండి. ఇప్పుడైతే మీకు గుర్తొస్తే వెంటనే కాల్ చేయండి, లేదంటే వీకెండ్ కదా కలిసి ప్లాన్ చేసుకోండి, లేదా హాలిడేస్ కదా ఏటైనా ట్రిప్ కూడా ప్లాన్ చేసుకోండి. కానీ అలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎప్పటికీ వదులుకోకండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మిర్చీ చిత్రం కోసం మికా సింగ్ పాడిన పాట విన్నారు రామజోగేష్ శాస్త్రి. రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
5: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो मैं 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो.
4: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: ఒక కవి చెప్పినట్టు ఒక చిన్ని నవ్వి నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వి నవ్వి బంధాలెన్నో కలపొచ్చు. నిజంగా ప్రపంచాన్ని మార్చేది యుద్ధాలు కాదు, మనుషుల మధ్య ఉండే ప్రేమ, గౌరవం, శాంతి, స్నేహం. చిరునవ్వుల దీపం వెలిగిస్తే ఏ బాధ ఎన్నటికీ దరిచేరదు. చిరునవ్వుల బాణాన్ని సంధిస్తే శత్రువులనేవారే ఉండరు. మనలోని కోపాన్ని కరిగించి స్నేహదీపం వెలిగించే ఆ పాఠాన్ని 10 మందికి మనమే చాటి చెప్పే రోజే ఈరోజు. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్

ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్, శాంతంగా కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవం. ఈ రోజు గురించిన మరిన్ని విషయాలు ఈ పాట తర్వాత. అశోక్ చిత్రం కోసం కేకే పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: భాష వేరేనా, మతం వేరేనా, రంగు వేరేనా, మనుషులు వారి మనస్సులు మాత్రం కలిసే ఉండాలి అన్న అద్భుతమైన సందేశం ఇచ్చేటటువంటి రోజే ఈరోజు. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్. మన ఇంట్లో, మన ఊళ్ళో, మన దేశంలో శాంతి ఉండాలంటే ముందు మన మనసులో శాంతి ఉండాలి. మతాలు వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, కానీ మనిషితనం మాత్రం ఒకటే కదా. ఒకసారి ఆలోచించండి, మనమంతా ఒకరినొకరం అర్థం చేసుకుంటే ఈగోల్ని తగ్గించుకొని మన మధ్య ద్వేషం కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, స్నేహం పెరుగుతుంది, ప్రపంచం ఇంకా అందంగా తయారవుతుంది. అందుకే అలా అందంగా కనిపించాలంటే ముందుగా మనలో స్నేహ భావాలు పెరగాలి, అది ప్రేమగా మారాలి. అందరం కలిసి నవ్వుతూ, కలిసి ఎదుగుతూ, ప్రశాంతంగా కలిసి జీవిద్దాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోలో సమయం 5:31 దాటి 25 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జీ శ్రవంతితో. చాయ్తో హాయ్ కబుర్లలో దే ఇంపార్టెన్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ రోజుకి మరో ఇంపార్టెన్స్ కూడా ఉంది. వరల్డ్ వైడ్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ కి మెయిన్ ఛానల్స్ ఏంటి? టీవీ, రేడియో, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా కాంతికి మరొక రూపమైనటువంటి రేడియో తరంగాలు. అవునా? చేతిలో ఈ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ద్వారానే రిమోట్ దగ్గర నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాల వరకు కూడా సమాచారాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. ఇంట్లో వాడే మైక్రోవేవ్, టీవీ, ఫ్యాన్, ఏసీ, వ్యవసాయ రంగంలోని టెక్నాలజీ కానివ్వండి, మెడికల్ రంగంలోని లేజర్ టెస్ట్లు అవనివ్వండి, ఎంఆర్ఐ స్కానింగ్లు కానివ్వండి, ఐ టెస్టింగ్, ప్లాస్టిక్ సర్జరీ, క్యాన్సర్ చికిత్సకు, డెంటల్ సమస్యలకు సైతం, ఇంకా చెప్పాలంటే కిడ్నీస్ లో రాళ్లను కరిగించడానికి కూడా, ఇలా ఎన్నో విషయాల్లో కాంతి అంటే లైట్ అనేది కీలకం. ఈరోజు ఈ కాంతి యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఫ్యూచర్ లో దీని అభివృద్ధిని గురించి చర్చించుకునే రోజు. అదే ఇంటర్నేషనల్ లైట్ డే, కాంతి దినోత్సవం. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960 May 16th ఫస్ట్ టైం లేజర్ ద్వారా కాంతి పుంజాన్ని ఆవిష్కరించినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజుని కాంతి దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాంతి మనకు దారి చూపిస్తుంది, విజ్ఞానం మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రతిరోజు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నేను లోకల్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ మనీషా ఏ బాత్ ని పాడిన పాట విన్నారు. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: రోబో చిత్రంలో చిట్టి రోబో ఐశ్వర్య రాయ్ని కరిసినటువంటి ఆ దోమను వెత్తికి పట్టుకుని మరీ తీసుకొచ్చి తన ముందుంచుతాడు. నిజంగా అలాగే ఈ దోమల్ని ఏవైతే మనకి జబ్బుని కలిగిస్తాయో ఆ దోమల్ని అలాగే పట్టేసి చంపేస్తే బాగుంటుంది కదా. మీరు వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆర్జే శ్రవంతితో. ఈ రోజుకి మరో ఇంపార్టెన్స్ కూడా ఉంది, అదే నేషనల్ డెంగ్యూ డే. జ్వరం వస్తే టైంకి ట్రీట్మెంట్ చేయిస్తే పెద్ద సమస్యం కాదు, కానీ ఒక్కొక్కసారి ఈ డెంగ్యూ ఫీవర్ చాలా డేంజరస్ గా మారుతుంది. ఎందుకు ఈ ఫీవర్ వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవేర్నెస్ పెంచడం కోసమే

ఈ రోజును డెంగ్యూ డేగా జరుపుకుంటారు. డెంగ్యూ ఏడీస్ ఈజిప్టై అనే దోమ కాటు వల్ల వస్తుంది. కాబట్టి దోమల్ని మన ఇంటి చుట్టూ పరిసరాల్లో ఉండకుండా చేసుకోవడమే దీనికి సొల్యూషన్. నిలకడగా ఉన్న నీటిలో ఇవి డెవలప్ అవుతాయి కాబట్టి అలా ఉండకుండా జాగ్రత్త పడాలి. దోమతెరల్ని వాడాలి. యూకలిప్టస్ట్ నిమ్మ ఆయిల్స్ ని వంటికి రాసుకోవడం మంచిది. ముఖ్యంగా దోమకాటుకు గురి కాకుండా చూసుకోవడమే, అవగాహన పెంచుకోవడమే ఈ రోజు యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నేషనల్ డెంగ్యూ డే. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ కబుర్ల కోసం స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

సంగీత సారథ్యంలో హేషం అబ్దుల్ వాహబ్ పాడిన పాట విన్నారు. గీత రచన శివ, నిర్వాణ, చిత్రం ఖుషి. పూరి జగన్నాథ్ అంటేనే మోర్ దన్ అ ఫిల్మ్ మేకర్ అనొచ్చు. తెలుగు సినిమా స్టైల్ ని చేంజ్ చేసినటువంటి

0: కలర్స్ లో ఒకరు ఆయన. ఇప్పుడున్న టాప్ హీరోలందరినీ కూడా మాస్ కి కానీ యూత్ కి కానీ దగ్గర చేసిన డైరెక్టర్. వారి స్క్రిప్ట్స్ పర్ఫెక్ట్ గా, డైలాగ్స్ ఆన్ పాయింట్ గా, క్విక్ అండ్ షూటింగ్స్ కానీ, టైట్ టార్గెట్స్ కానీ, మాక్సిమం అవుట్పిట్ ఫార్మాలలో తను చేసినటువంటి సినిమాల వల్ల ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశారు పూరి జగన్నాథ్ గారు. వీరి దర్శకత్వంలో వస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్, టబు నటిస్తున్న ఈ మూవీ నుండి సరికొత్త అప్డేట్ ఏమిటి అంటే, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రీ రికార్డింగ్ పనులన్నీ చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారట త్వరగా మూవీ రిలీజ్ చేయడానికి. మనందరికీ తెలుసు విజయ్ సేతుపతి ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అని. ఇండియన్ సినిమాల్లో ఆడియన్స్ మనసులో ఎంపతిని కానీ ఎమోషన్ ని కానీ క్రియేట్ చేయగల యాక్టర్స్ లో విజయ్ సేతుపతి తప్పకుండా ఉంటారు. కేవలం యాక్టింగ్ తోనే ప్రేక్షకుడి మనసుకి కనెక్ట్ అయ్యే ఈ క్యారెక్టర్ హీరో ని, హీరోయిజం ని క్రేజీగా మైండ్ లో బుల్లెట్లా దించే ఈ డైరెక్టర్ పూరి గారి కాంబినేషన్ లో రాబోయేటటువంటి ఈ మూవీ ఎలా ఉండబోతుందో అని ప్రతి సినిమా లవర్ ఎదురు చూస్తూనే ఉంటారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మూవీ టీమ్.
1: He's got the temper.

టెంపర్ సినిమా కోసం ఉమా నేహ, ఎంఎల్ఆర్ కార్తికేయన్, భార్గవి పిల్లాయి సింహ పాడిన పాట విన్నారు. అనూప్ రూబెన్ సంగీతం, భాస్కర్ భట్ల రచన. ఇవండి ఇవాల్టి చాయ్తో హాయ్ కబుర్లో ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కోసం భీమ్ సిరోలియు పాడిన పాట విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా?

0: మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తల వివరంగా. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి విమానాశ్రయ తరహా వసతులు కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 100% పనులు పూర్తి చేసుకున్న కొత్త కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని మలక్పేట్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 720 కోట్ల రూపాయలతో, నాంపల్లి రైల్వే స్టేషన్ను 350 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కొనియాడారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఘనంగా జరిగిన స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి జుపల్లి కృష్ణారావు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ వైద్యశాలల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి జన్యు సంరక్షణలోనూ, అధిక ఫలసాయం పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పరిశోధన కేంద్రం చేస్తున్న వివిధ పండ్ల మొక్కల

0: మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ భగవాన్ మాట్లాడుతూ,
1: ప్రతి సంవత్సరము యావరేజ్ 10 నుంచి 15 రకాల మామిడి రకాలని దేశం నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ నాటడం జరిగింది. అందుకే దీని ఒక ఫీల్డ్ జీన్ బ్యాంక్ గా మనం కన్సిడర్ చేస్తాము. దేశంలోనే ఫ్రూట్ రిసోర్సెస్ అనేది 2వ స్థానంగా ఈ ఫీల్డ్ జీన్ బ్యాంక్ ఏర్పరుచుకుంది.
0: మామిడి మేళాలో 300కు పైగా మామిడి రకాలను మొక్కలను మేళాలో ఉంచారు. కార్యక్రమంలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం ముఖ్యులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ కె మౌనిక, ఉపకులపతి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ విషయం తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య ఈరోజు హైదరాబాద్లో అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన 10 మందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన సహాయాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అందజేశారు. 10 మంది సభ్యులకు అందరికీ కలిపి సుమారు 50 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వాపురం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే R&R ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాదులోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు ఆయన కలిశారు. దేశంలో ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ ట్యాంకులను సరిగ్గా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించడానికి ఈ రోజును పాటిస్తారు. నాగర్కర్నూలు జిల్లా పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, సమాజ భాగస్వామ్యంతో సంఘటితంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తంగళ్లపల్లిలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత మాట్లాడుతూ,
2: జ్వరం వచ్చిన వెంటనే స్వయంగా మందులు వేసుకోవడం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్యులను సంప్రదించాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దోమలను అరికట్టుదాం, డెంగ్యూను దూరం పెడదాం.
0: హైదరాబాద్లో జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యునైట్ యాక్ట్ ఎలిమినేట్ అనే థీమ్తో విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీధర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డిలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డెంగ్యూ నివారణకు ఇంటి పరిసరాల్లో నీటిని నిల్వ ఉంచకుండా చూడాలన్నారు. మహబూబాబాద్లో డెంగ్యూ నివారణ ర్యాలీ జరిగింది. డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రవి రాథోడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో జనగణన 2027లో భాగంగా గృహ జాబితా కార్యక్రమానికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జనగణనలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఇండ్ల లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,
3: మన జిల్లాలో ఇప్పుడు హెచ్ఎల్ఓ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి ఇంటి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎంత మంది ఉన్నారు, ఏ రకంగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అందరూ ఎన్యూమరేటర్స్ ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నారు. వాళ్ళే ఒక జాబితా తయారు చేసి ఇంటి ఇంటికి వెళ్ళి ఫస్ట్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి తిరిగినాక డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ సహకారం చేస్తున్నారు. కొంతమంది క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఎందుకు
0: రాష్ట్రంలో రైతాంగం పండించిన వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఆరోపించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త కుమురవెల్లి రైల్వే స్టేషన్ను వచ్చే నెల మొదటి వారంలోగా భక్తులకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు సమాప్తం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నేను మీ ఆర్జే శ్రవంతి. వీకెండ్ అంటేనే ఒక రిలాక్స్ మూడ్. ఎన్ని పనులున్నా రోజంతా ముగించుకున్నా సరే ఒక మంచి పాట వింటే రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది కదా. అందుకనే ఆల్ టైమ్ హిట్స్ గా మంచి మంచి పాటల్ని నేను వినిపిస్తాను. ముందుగా చలిచిత్రం కోసం ఉన్ని కృష్ణన్, హరిణి పాడిన ఈ పాట. గీత రచన భువనచంద్ర, సంగీతం హారిస్ జయరాజ్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతర

0: అలతరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

కార్తి చిన్మయ శ్రీపాద పాడిన పాట విన్నారు. గీత రచన సాహితీ, సంగీతం గోపి సుందర్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 6:40. ఇప్పుడు వినండి లంహే ప్రాయోజిత కార్యక్రమం.

0: प्रदान करते हैं। दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट, 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट, feedbackamc1@gmail.com। स्वास्थ्य शिक्षा, परामर्श, शारीरिक परीक्षण और उपयुक्त जांच परीक्षण प्रदान किया जाता है। मातृत्व और शिशु स्वास्थ्य केंद्र में सत्र के आधार पर महिला स्वास्थ्य सेवा भी प्रदान की जाती है। कार्यशालाओं और सहायक समूह के रूप में शैक्षिक कार्यक्रम नियमित रूप से मातृत्व और शिशु स्वास्थ्य केंद्र के साथ साथ WHCS में विभिन्न सेवा सत्रों में आयोजित किया जाते हैं। शिशुओं और महिलाओं के स्वास्थ्य को बढ़ावा देने के लिए विभिन्न कार्यक्रम भी आयोजित किया जाते हैं और जीवन के विभिन्न चरणों में उनके स्वास्थ्य आवश्यकताओं को पूरा किया जाता है। तो दोस्तों, ये थी अपने कम्युनिटी हेल्थ के बारे में। तो ये कार्यक्रम फैमिली एंड कम्युनिटी हेल्थ खासकर उन लोगों के लिए बनाया गया है। तो आज के लिए बस इतना ही, अगली कड़ी में फिर मुलाकात होगी। तब तक आप चेतन को दीजिए इजाजत, नमस्कार। दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट, 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट, feedbackamc1@gmail.com। This program is produced and sponsored by Adventist Media Center.
1: మీరింతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. 6:47 దాటి 25 సెకండ్ల స్టూడియోస్ లో కూల్ వీకెండ్ లో మంచి ఆల్ టైమ్ హిట్స్ వింటే బాగుంటుంది కదా. అందుకోసం, మీకోసం ఇప్పుడు వినిపించబోయే పాట వాలి చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ హరిణి పాడిన పాట. భువనచంద్ర సాహిత్యానికి దేవ సంగీతం.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: పోకిరి చిత్రం కోసం రంజిత్ సుచిత్ర పాడిన పాట విన్నారు. విశ్వాస్ సాహిత్యం, మణిశర్మ సంగీతం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి

అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: రాధాగోపాలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఆకాశవాణి సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీటి యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తలు వివరంగా. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా COVID-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
2: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
1: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్దంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారతోత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ హతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యాంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంగా

లో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పుణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సిబిఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14న పూణేలో అరెస్టైన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సిబిఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్టు చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 25 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్ బిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకువచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని బోధ్శాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సిబిఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో
వచ్చేవారం

0: జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 7:15 దాటి 32 సెకండ్లు. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం, ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఈ అంశం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి అడ్వకేట్ వై బాబ్జీ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: మామూలుగా గమనిస్తుంటామండి, సమాజంలో ఈ ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డ తర్వాత వయోవృద్ధులు, అలాగే తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కావచ్చు, మరి ఏ కారణాల చేత కొంత నెగ్లెక్ట్ గురి కాబడుతున్నారనేది మనకు నిత్య జీవితంలో చూస్తున్న సత్యం అండి. అయితే జీవితకాలం కష్టపడి పోషించి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి ఉన్నతుల్ని చేసిన తర్వాత వ్యక్తి తన మానవ సంబంధాల్లో తన మలి దశలో, అంటే వృద్ధాప్య దశలో, తన వాళ్ళు తన తోడుగా ఉండి తనను పట్టించుకోవాలన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది సహజం కూడా. అలాంటి వారి పట్ల ఏదైనా నిర్లక్ష్యం జరిగినట్లయితే, వారి పట్ల సరైన ట్రీట్మెంట్ జరగనప్పుడు వారి కోసం ఏదైనా చట్టం చేయబడిందా, చేస్తే ఏ రకమైన రిలీఫ్ పొందగలరంటారు?
1: ఒక మంచి చట్టం భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, దీన్ని 2007లో చట్టాన్ని చేశారు. దీని పేరు ఏంటంటే ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. తల్లిదండ్రులు మరియు వృద్ధుల పోషణ మరియు నిర్వహణ చట్టం 2007 డిసెంబర్లో పార్లమెంట్ చేస్తే 2008 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని వ్యవహారికంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటారు, పూర్తిగా అనకుండా పట్టుగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని అంటారు. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం వచ్చిన తర్వాత 2008 లోపల అన్ని రాష్ట్రాలు దీనికి, ఈ చట్టానికి అనుగుణంగా అనుబంధంగా రూల్స్ చేసుకున్నాయి. అంటే వయసు ఎంత ఉండాలి, ఎవరిని పేరెంట్స్ అనాలి, ఎవరిని చిల్డ్రన్ అనాలి అన్నది జనరల్గా ఏకాభిప్రాయంతోనే ఒక రకంగా ఉంటుంది. కానీ బట్ ఏజ్ విషయంలోకి వచ్చేసరికి కొన్ని రాష్ట్రాలు సీనియర్ సిటిజన్ అంటే 60 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు 58 సంవత్సరాలు ఇట్లా పెట్టుకున్నాయి. కానీ తల్లిదండ్రులకు వచ్చేసరికి ఈ ఏజ్ వర్తించదు, ఇంకా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఎంత ఏజ్ అయినా సరే తల్లిదండ్రులు తల్లిదండ్రులే. తర్వాత మనకు మామూలుగా అయితే ప్రతి మతంలోనూ ఇట్ ఈస్ ద రిలీజియస్ డ్యూటీ ఆఫ్ ద సన్ టు లుక్ ఆఫ్టర్ ద పేరెంట్స్, అంటే ఒక కొడుకుకి ఇదొక బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత
0: అని ధర్మం,
1: విద్యుక్త ధర్మం అన్ని చట్టాల్లో ఉన్నారు. దీనికి అసలు ఆధారం ఏంటంటే మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అధికరణ 21 దాని ప్రకారము లైఫ్, లిబర్టీ టు లైఫ్ అండ్ లైఫ్ విత్ డిగ్నిటీ అనేది ఉంది. అది ప్రాథమిక హక్కు. ఆ హక్కు ఎన్ఫోర్సబుల్, జస్టిసియబుల్, దాన్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు, ఇది ఏవైనా సరే కోర్టుకు వెళ్తే వెళ్ళచ్చు. దెన్ ఆర్టికల్ 41, ఇది పార్ట్ 4 అంటారు రాజ్యాంగంలో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది రాష్ట్రానికి, అంటే రాష్ట్రాలకి రాజ్యాంగం ఇచ్చేటువంటి ఆదేశం. దానిలో పబ్లిక్ అసిస్టెన్స్ వృద్ధులకి ఇవ్వాలని ఉంది. సో టుగెదర్ కలిపి తల్లిదండ్రులకి,

0: తర్వాత వృద్ధులకి ఇటు పిల్లలు ఇవ్వాలి, ఇటు
1: ప్రభుత్వం
0: ఇవ్వాలి,
1: కూడా ఇవ్వాలి.
0: ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఈ చట్టం 2007లో చేస్తే 2008లో అమల్లోకి వచ్చింది. అదేవిధంగా దీనికి ఇంకా పదును పెట్టి 2019లో మంచి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు భారతదేశంలో ప్రపంచంలో కూడా అనుకోండి, ఒకప్పుడు 1947లో మనం భారతదేశానికి వస్తేనే అప్పుడు జీవిత ఆయుర్దాయం సగటు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటాం కదా 32 సంవత్సరాలు, 2023లో అది 71 సంవత్సరాలకి మారింది. టెక్నాలజీ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, తిండి కావచ్చు, మందులు కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో 17 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు సుమారుగా. వీళ్ళందరికీ ఇది ఎంత ఉపయోగకరమైన చట్టం అంటే, దీనికి ఎన్నున్నాయంటే మామూలుగా 32 సెక్షన్లు, ప్రతి సెక్షను ఒక ఆణిముత్యం లాగా ఉంటుంది. మామూలుగా అడ్వకేట్లు మేమేమంటుంటామంటే, వ్యవహారికంలో కొన్ని బార్కింగ్ గ్లాస్, కొన్ని బైటింగ్ గ్లాస్ అని అంటాం. అంటే కొన్ని కేవలం అరుస్తుంటాయి చట్టాలు, కొన్ని ఏం చేస్తాయంటే కరుస్తుంటాయి. సో ఇది 32 సెక్షన్ను 32 పళ్ళతో గట్టిగా కరిచేటువంటి మంచి చట్టం. ఈ చట్టం కేవలం పోలీసు వాళ్ళు కాకుండా పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హ్యూమన్ రైట్స్ కమిషను, తర్వాత ఆర్గనైజేషన్ ఏదైనా ఉంటే ఆర్గనైజేషన్ అన్నీ వచ్చి పట్టుబడతాయి ఒకటేసారి. ఈ చట్టంలో ఉన్నటువంటి గొప్పతనం అది. దీనికి మూలం ఏంటంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973. జనరల్గా మెయింటెనెన్స్కి ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, కోర్టుకు వెళ్ళి 125 CRPC కింద MC మెయింటెనెన్స్ కేసు వేస్తారు. వేస్తే అది ఎప్పటికి పడుతుంది, వేసిన 2 సంవత్సరాలకో లేకపోతే 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో అవుతుంది. ఈ చట్టం వచ్చిన తర్వాత అదేమీ లేదు, 90 రోజులు, 90 రోజుల లోపల తేల్చిపడేసారి. ఇంకొకటి నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ అనేటువంటిది 1999లో తీసుకొచ్చారు, కానీ ఈ చట్టం 2007లో వచ్చింది, దానికి సవరణ 2019లో అయింది.
1: అడ్వకేట్ గారు, ఈ చట్టం ప్రకారం ఎవరైనా వయోవృద్ధులు కానీ తల్లిదండ్రులు కానీ అప్లై చేసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ రకమైన అసిస్టెన్స్ అడగాలి?
0: మంచి ప్రశ్న. అసలు ఈ చట్టంలో ముందుగా తల్లిదండ్రులు అంటే ఎవరు, సీనియర్ సిటిజన్ అంటే ఎవరు, పిల్లలంటే ఎవరు? మనకు జనరల్గా తల్లిదండ్రులు అంటే కన్న తల్లి, కన్న తండ్రి, బయోలాజికల్ పేరెంట్స్ అంటాం. ఇక్కడ ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులను ఎవరెవరిని తీసుకొచ్చారంటే, కేవలం వాళ్లే కాకుండా వీలైనంత వరకు ఎక్కువ మందిని, సొంత తల్లి, సొంత తండ్రి కాకుండా పెంపుడు తల్లి, పెంపుడు తండ్రి, సవతి తల్లి, సవతి తండ్రి, అత్త, మామ, తాతయ్య, అమ్మమ్మ, బామ్మ, 60 ఏళ్ళు నిండినా నిండకపోయినా పేరెంట్స్, వీళ్ళందరూ కూడా పేరెంట్ అనే డెఫినేషన్కి, తల్లిదండ్రులు అనే డెఫినేషన్ కిందకు వస్తారు.
1: అదే ఆప్షన్ చేసుకున్న వాళ్ళని కూడా ఈ చట్టం,
0: దత్తత తీసుకున్న తండ్రులైనా సరే, దత్తత తీసుకున్న తల్లి అయినా సరే. దెన్ సీనియర్ సిటిజన్స్ ఎవరంటే జనరల్గా 60 ఏళ్ళు నిండిన వాళ్ళు. వీళ్ళనేమో పిల్లలు చూసుకోవాలి, పిల్లలు లేని ఎవరు లేని వాళ్ళనైతే రాష్ట్రం చూసుకోవాలి. అందుకని సీనియర్ సిటిజన్స్ మన రాష్ట్రంలో అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో 60 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాల్లో 57, 58 సంవత్సరాలు చేసుకున్నారు. చిల్డ్రన్ ఎవరంటే ఈ చట్టంలో సెక్షన్ 2A ప్రకారము కొడుకులు, కూతుర్లు అంటే బయలాజికల్ చిల్డ్రన్ అంటే తమకు సొంతంగా పుట్టిన పిల్లలు, లేదా దత్తత తీసుకున్న వాళ్ళు, లేదా పెంచుకున్న వాళ్ళు, అల్లుడు, కోడలు, మనమడు, మనవరాలు. ఒకవేళ మనవడు మనవరాలు గనక వాళ్ళ మీద కేసు వేయలేకపోతే, వాళ్ళు మానేర్లు అయితే వాళ్ళ గార్డియన్ ఎవరు ఉంటే వాళ్ళ మీద కేసు వేయచ్చు. కేసు అంటే దీన్ని అప్లికేషన్ అంటారు, జనరల్గా కోర్టులలో కేసులో ఏదో అంటాం, ఇక్కడ అప్లికేషన్ పెట్టాలి. మమ్మల్ని పోషించడానికి ఎవరికో ఒకరికి బాధ్యతని ఫిక్స్ చేయండి అని. ఇక్కడ రెగ్యులర్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ కోర్టులో వెళితే ఏ విషయానికైనా 2 సంవత్సరాలు మినిమం నుంచి 5, 6, 7 సంవత్సరాలు ఎలాగైనా సరే పడుతుంది,
1: కేసును బట్టి.
0: కేసును బట్టి ఉంటుంది. సపోజింగ్ 125 CRPC కింద ఒక వృద్ధుడు, వృద్ధురాలు కోర్టుకు వెళ్ళి కేసు పెట్టాననుకోండి, ఆ ప్రొసీజర్ అంతా అయ్యేసరికి వాళ్ళు ఉంటారో ఉండరో కూడా తెలియదు, కాలాతీతం అయిపోతుంది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఈ వీళ్ళు డిగ్నిఫైడ్గా బతకడానికి, వీళ్ళకి కావాల్సింది ఏంటి, ఉండడానికి చెవుటు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఒక గౌరవం, తర్వాత వినోదం కూడా. ఏదో టీవీ చూస్తాను అంటే టీవీ లాగిపెట్టి కట్టిపడేయడం కాదు, అది ఇంత నిర్లక్ష్యం కిందకు వస్తుంది, క్రూయల్టీ కిందకు వస్తుంది. కాబట్టి ఇది పట్టుకోదగిన నేరం. పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తే చాలు, 4-5 చోట్లకి వెళ్ళి వీళ్ళు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినా, ఎక్కడ అప్లికేషన్ పెట్టినా అక్కడ చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ అధికారుల మీద ఉంది. ఇది కాగ్నైజబుల్ అఫెన్స్ చేశారు. వారి మీద, తల్లిదండ్రుల మీద కానీ, సీనియర్ సిటిజన్స్ మీద కానీ ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము కానీ, లేదా అంటే ప్రెషర్ కానీ, వాళ్ళని అవమానానికి గురి చేయడము, లేకపోతే ఇంట్లో నుంచి గెంటి వేయడము, డెస్టిట్యూట్స్ కాకూడదు. ఈ

0: సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ అన్నవాళ్ళు, తల్లిదండ్రుల అని పిలువబడిన వీళ్ళెవరు కూడా
1: అనాథలు
0: కాకూడదు. సో దానికోసం తీసుకురావడం చట్టం అన్నమాట.
1: అడ్వకేట్ గారు, ఈ మెడికల్ సపోర్ట్ ముఖ్యంగా వయోవృద్ధుల్లో కానీ పెద్దవాళ్ళలో చాలా అవసరం ఉంటుంది, దానికి సంబంధించి ఏ రకమైన రిలీఫ్ వీళ్ళకి ఇవ్వబడుతుంది అంటారు ఒకవేళ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత?
0: సెక్షన్ 20 ప్రకారము డైరెక్షన్స్ ఏమిటంటే, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ రాష్ట్రం తీసుకోవాలి, రాజ్యం తీసుకోవాలి, వాళ్ళకి ప్రత్యేక వార్డులు కూడా కలిగించాలి, ప్రత్యేక క్యూలు కూడా పెట్టాలి ఏది హాస్పిటల్లో, ఇవన్నీ కూడా పాటించి తీరాలి. ఇది అందుకని దీనికి వీళ్ళకి ఇది ఒక వరం, ఈ వృద్ధులకును ఈ తల్లిదండ్రులకి ఈ చట్టం ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు.
1: అడ్వకేట్ గారు, కొన్ని సందర్భాల్లో వయసు పెద్ద పడిన తర్వాత తమ పనులు తాము సొంతంగా చేసుకోలేనప్పుడు ఈ అప్లికేషన్ని తెలిసిన వారి ద్వారా లేదంటే వకీల ద్వారా పెట్టడానికి వీలవుతుందంటారా?
0: ఈ చట్టం ప్రకారం వకీళ్లు ప్రొహిబిటెడ్, వాళ్ళకి అసలు సంబంధం లేదు. మిగతా వాటిని ఇంకా మళ్ళీ మళ్ళీ వకీల్స్ కనుక జోక్యం చేసుకుంటే, వాళ్ళ ప్రమేయం కనుకుంటే మళ్ళీ ఇది ఒక సివిల్ కోర్టు లాగానో ఇంకో లాగానో అయిపోతుంది. దీంతో ఈ చట్టం ప్రకారము, అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం కూడా ఈ చట్టంకు సంబంధించి ఇది వాళ్ళకి పని లేదనమాట. ఇక్కడ వాళ్ళంతటా వాళ్లే రాసుకోవచ్చు, ఎవరి చేతనైనా రాయించవచ్చు, ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. ఏమీ లేకపోయినా ఆర్డీఓ ఆఫీసులో వెళ్ళి చెప్తే, మౌఖికంగా అంటే ఓవరాల్గా చెప్తే వాళ్ళు రాసుకొని ఆ పిటిషన్ అంటే ఆ అప్లికేషన్ని ఫామ్ ఏ కింద ట్రీట్ చేసి దాని మీద 90 రోజుల లోపల నిర్ణయం ఇవ్వాలి. 90 రోజుల లోపల నిర్ణయం ఇవ్వాలి. సపోజ్ ఆ వృద్ధుడు 80 సంవత్సరాలు కనుక దాటి ఉంటే 60 రోజుల లోపల ఇవ్వాలి. చాలా చాలా కఠినంగా ఉంటుంది. మీకు 2-3 సంవత్సరాలు సివిల్ కోర్టులో మెయింటెనెన్స్కి ఎంత వస్తుంది, ఇక్కడ 90 రోజులు 60 రోజుల నుంచి 90 రోజుల లోపల నిర్ణయం వచ్చేస్తుంది. దాన్ని అమలు చేయాలా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఎగ్జిక్యూషన్ పెటిషన్ వేసుకోవాలి సివిల్ కోర్టులో అయితే. ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ మెడలు వంచి పని చేయిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వృద్ధుడిని లేదా తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి గెంటి వేశారు అనుకోండి, గెంటి వేస్తే కాగ్నైజబుల్ అఫెన్స్, హరాస్మెంట్ లేకపోతే క్రూయల్టీ, దీని కింద పోలీసులు కేసు చేస్తారు అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ రెవెన్యూ. ఒకవేళ పొరపాటుగా ఈ తల్లిదండ్రులు గిఫ్ట్ రూపంలో గిఫ్ట్ డీడ్ చేసేసి పిల్లలకి ఇచ్చేసేస్తే, అది తీసుకున్న తర్వాత వీళ్ళని నిర్లక్ష్యం చేయడం కనుక మొదలు పెడితే, ఆ మేరకు వీళ్ళు వెళ్ళి కనుక అప్లికేషన్ ఇస్తే మళ్ళీ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్కి కనుక ఇస్తే, వాళ్ళని సెక్షన్ 23 ప్రకారం వీళ్ళని ఏం చేస్తారంటే, ఎవరైతే ఆక్యుపై చేసుకుని ఈ వృద్ధులను తల్లిదండ్రులను బయటకు గెంటేశారో వాళ్ళకి గెంటేసేసి, ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ కనుక రాసి ఉంటే దాన్ని రివర్స్ చేస్తారు, దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈయన పేరు మీదకి రప్పిస్తారు.
1: ఇలా నిర్లక్ష్యం చేసి పెద్దవాళ్ల పట్ల, వయోవృద్ధుల పట్ల, తల్లిదండ్రుల పట్ల చేసే వాళ్ళ పట్ల ఏ రకమైన శిక్ష విధించబడుతుందండి?
0: అంటే ఒరిజినల్ 2007 యాక్ట్ ప్రకారం 10,000 వరకే ఈ ఆర్డీఓకే అధికారం ఉండేది ప్రతి నెల మెయింటెనెన్స్ అని. ఇప్పుడు ఏం చేశారంటే 10,000 అనేటువంటి ఆ లిమిటేషన్, ఆ క్యాప్ తీసేసి అబిలిటీ ఆఫ్ ది చైల్డ్, అంటే ఎవరినైతే ఇతను అడిగాడో పోషణ కోసం అడిగాడో, అతను కోటీశ్వరుడు అనుకోండి, 10,000 పెద్ద లెక్క కాదు, లక్ష్యమని చెప్పచ్చు. తర్వాత అంతకుముందు ఇది కాకుండా ఫైన్ ఉండేది, జైలు శిక్ష కూడా ఉండేది ఒకవేళ అది కనుక అమలు చేయకపోతే. అంతకుముందు 30 రోజుల లోపల అమలు చేయాలి ఏదైనా ఇస్తే, ఇప్పుడు మళ్ళీ దాని అమెండ్మెంట్ ప్రకారం 15 రోజుల లోపల మెయింటెనెన్స్ కనుక అవార్డు ఇస్తే 15 రోజుల లోపల దాన్ని హానర్ చేయాలి. ఇవ్వకపోతే అంతకుముందు ఉన్నటువంటి శిక్షను పెంచారు, జరిమానాను కూడా పెంచేశారు విపరీతంగా. కాబట్టి ఎటువంటి తప్పించుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. కోర్టులు, హైకోర్టుకు వెళ్ళినా రిట్ రూపంలో కోర్టులు కూడా టర్న్ డౌన్ చేస్తున్నాయి.
1: ఉదాహరణకి ఒక వ్యక్తికి తన మెడికల్ నీడ్స్కి సంబంధించి, తన మెయింటెనెన్స్ గురించి ఆ సంబంధిత ట్రిబ్యునల్ ఒక 10,000 ఆర్డర్ చేసింది అనుకుందాం. ఇచ్చేవాడికి కూడా స్తోమత తాహత ఉంది. అయినప్పటికీ ఈ వయసు పెరిగే కొద్దు కోమార్బిడ్ కండిషన్స్ పెరిగి ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఎక్కువగా మెయింటెనెన్స్ అవసరం పడే సమయంలో ఇచ్చిన మెయింటెనెన్స్ పట్ల రివైజ్ చేయమనేమన్నా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చా?
0: ఖచ్చితంగా సెక్షన్ 10 ప్రకారము ఆల్రెడీ ఇచ్చినటువంటి ఆర్డర్ని, అవార్డుని రివైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవసరాలు పెరుగుతుండొచ్చు, ఏజ్ పెరిగిన కొద్దీ అవసరాలు పెరుగుతుండొచ్చు, మెడికల్ అసిస్టెన్స్ పెరుగుతూ ఉండొచ్చు.
1: వయోవృద్ధులమయ్యాము, మమ్మల్ని చూసేవారు లేదు, చూసేవారు లేరు, మేము దిక్కులేని వాళ్ళమయ్యామన్న బాధను పక్కన పెట్టి నైతికతతో పాటు చట్టం కూడా మీకోసం చేయబడింది. వయోవృద్ధులు కానీ, తల్లిదండ్రులు కానీ మీ అవసరమైన మీ రక్షణను మీరు పొందే అవకాశం మన చట్టంలో చేయబడింది.
0: ఒకచోట కాదు, ఇక్కడ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళొచ్చు.

0: పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక నోడల్ అధికారి ఉంటారు దీనికి ప్రత్యేకంగా. తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. లేకపోతే ఒక ఎన్జీఓ వృద్ధుల కోసం ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్ చేసినా న్యాయం జరుగుతుంది. అది ఈ చట్టం యొక్క గొప్పతనం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ బాబ్జీ గారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

0: ఇది మన చట్టం శీర్షికన మీరింతవరకు ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వై బాబ్జీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. സമയം 7:33 దాటి 20 సెకన్లు. ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు వినబోయే పాట బద్రీ చిత్రం కోసం రమణ గోగుల సునీత పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం రమణ గోగుల.

0: టైమ్ హిట్స్ లో అన్నయ్య చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట విన్నారు. వేటూరి సాహిత్యానికి మణి శర్మ సంగీతం అందించారు. 7:43 దాటి 20 సెకండ్లు స్టూడియోస్ లో మీరు వింటున్నారు ఆల్ టైమ్ హిట్స్ మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆల్ టైమ్ హిట్స్ లో ఇప్పుడు సంక్రాంతి చిత్రం కోసం హరిహరన్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట వినబోతున్నారు. గీతరచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఆల్ టైమ్ హిట్స్.

తీరాలు పెళ్లిచింది చిత్రం కోసం దేవన్ క్లింటన్ డొమిక్ పాడిన పాట విన్నారు. ఏఎం రత్నం శివగణేష్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పంజా చిత్రం కోసం హరిచరణ్ శ్వేత పండిట్ పాడిన పాట వింటున్నారు. చంద్రబోస్ సాహిత్యానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి

ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఈ పుష్కరాలకు హాజరయ్యే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు వారు తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి ఒక బలమైన వేదిక అని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈరోజు డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ సర్కిల్లోని వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాపులను నల్ల చెరువు కట్ట సమీపానికి మార్చారు. ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముందుగా గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ఆట కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. 8:04 దాటి 5 సెకండ్లు. ప్రపంచంలోని వింతైన విషయాలు, సోషల్ మీడియాలో మనల్ని అబ్బురపరిచే ఎన్నో వార్తల్లోంచి కొన్ని ఏరి కోరి మీకు వినిపించే ప్రోగ్రామే
1: కొంచెం మస్తి బౌలెడంత మజా.
0: మొట్టమొదటిగా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే హెల్త్ గురించి. మనం మన పిల్లలు అల్లరి చేసినా, కొంటి పనులు ఏవైనా చేసినా, మార్కులు తక్కువ వచ్చినా సరే చక్కగా ఉండి బుద్ధిగా చదువుకునే పిల్లలతో పోల్చేస్తాం కదా. వాణ్ణి చూసి నేర్చుకోరా, ఎందుకంటే మంచి ఎప్పుడైనా ఎవరి నుండైనా నేర్చుకోవడంలో తప్పు లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళని ఆ మాట అంటాం. మరి 100 ఏళ్ళు హాయిగా స్ట్రెస్ ఫ్రీగా బ్రతకాలని మనం కూడా అనుకుంటాం కదా పెద్దవాళ్ళం. దానికోసం లక్షలు కోట్లు ఖర్చు పెట్టనక్కరనే లేదు. ఒక ద్వీప ప్రజలను చూసి నేర్చుకుంటే చాలు, ఆ ద్వీపమే ఈకార్య. ఆ ద్వీప ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారంటే ఆరోగ్యంగా బ్రతకాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు 90 ఏళ్లకు పైగా జీవిస్తారట ప్రతి 3 ముగ్గురులో ఒకరు. అది కూడా హెల్దీగా స్ట్రెస్ ఫ్రీగా. ఏమిటి, ఏమిటా విశేషం, ఏమిటా సీక్రెట్, మనం తెలుసుకుందామా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రవంతి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా అంటూ మస్తీ మజా వింటున్నారు మీ ఆర్జే శ్రవంతితో. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 8:12 దాటి 37 సెకండ్లు. ఒత్తిడి లేకుండా 100 ఏళ్లు, అది కూడా స్ట్రెస్ లేకుండా హెల్దీగా ఉండడం. నిజంగా అలా బ్రతికితే బాగుంటుందనిపిస్తుంది కదా. హ్యాపీగా బ్రతకాలనుకుంటాం, కానీ మనం అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ టైంకి సరైన ఆహారం తీసుకోకుండా మన జీవన విధానాన్ని మనమే అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. కానీ ఇకారియా ద్వీప ప్రజలు ప్రకృతితో, కుటుంబంతో, సంఘంతో సన్నిహితంగా గడపడమే కాకుండా టెన్షన్స్ పెట్టుకోకుండా మిల్లెట్స్ ని, ఆలివ్ ఆయిల్ ని తమ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడం, బాడీని మరీ ఎక్కువగా జిమ్ములకు గట్రా వెళ్లకుండా అంత కష్టపెట్టకుండా రోజంతా శరీరాన్ని కదపడం వంటివి చేస్తూ ఉంటారు. సాయంత్రం వేళలో ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో గడపడం, గెట్ టుగెదర్స్ చేసుకోవడం, రోజువారీ పనులే కాక ప్రకృతితో గడపడం, మధ్యాహ్నాలు చిన్నగా కునుకు తీయడం వంటివి కూడా చేస్తుంటారు. డిజిటల్ ప్రపంచానికి చాలా దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో గడపడం వంటివి, స్నేహితుల్ని పెంచుకుని వారితో కొంత సమయం గడపడం చేస్తూ ఉంటారు ఈకార్య ప్రజలు. ఎంత సులువు కదండి ఇలా గడపడం, ఇలా బ్రతకడం. క్రమంగా అలవాటు చేసుకుంటే ఎవరైనా సరే హ్యాపీగానే ఉంటారు, వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. మనం కూడా ట్రై చేద్దాం అలా బ్రతకడానికి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కొండపొలం చిత్రం కోసం కాలభైరవ శ్రేయా ఘోషాల్ పాడిన పాట అది. చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: కొంచెం మస్తీ, బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:20 దాటి 20 సెకండ్లు మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్టిస్ట్ అవంతి. గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించాలంటే పెద్ద పెద్ద సాహసాలు చేయాలి, లేదా ఎంతో ప్రత్యేకమైన టాలెంట్ అయినా ఉండాలి. ఇది మనుషులకు, ఇకపోతే ప్లేసెస్కి అయితే ఏదో ఎప్పుడూ కని విని ఎరగని ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. రోడ్లకు, ఇరుకిరుకు గల్లీలకు కూడా ప్రత్యేక

గుర్తింపు లభిస్తుందా అని అనుకుంటూ ఉంటాం కదా, కానీ నిజంగానే ఒక వీధికి ఆ గుర్తింపు వచ్చింది. వీధి అంటే తెలుసు కదా, మన ఊర్లో ఆ సందులోకి ఆ వీధిలో ఆ కాలనీ అంటూ ఉంటామే, అది ఆ కాలనీలో ఉండేటటువంటి లైన్స్. ఏంటా వీధి ప్రత్యేకత అంటే, ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధి అది. అది ఎంత చిన్నదంటే ఒక మనిషి స్ట్రెయిట్ గా కూడా వెళ్ళలేడు, సైడ్కి తిరిగి వెళ్ళాలి. అది ఏంటబ్బా ఈ వీధి ఎక్కడ, ఆ నగరం ఏది, ఇంతకీ మున్సిపాలిటీ వాళ్ళు అధికారికంగా దీన్ని ఎలా ప్రకటించుంటారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పాట తర్వాత తెలియజేస్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. 8:27 కా వస్తోంది. స్టూడియోస్ లో మస్తీ మజా వింటున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో నమోదైనటువంటి ఒక ఇరుకైన వీధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు కూడా దీన్ని ఆకర్షిస్తున్నటువంటి ఈ వీధి ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా గిన్నీస్ బుక్ లో నమోదైన ఆ వీధి పేరే స్పూయర్ హాఫ్ స్ట్రాసే. స్పూయర్ హాఫ్ స్ట్రాసే ఇది జర్మనీలోని రూట్ లింగెన్ అనే హిస్టారికల్ ప్లేస్ లో ఉంది. ఇది 31 సెంటీమీటర్స్ వెడల్పు మాత్రమే ఉంటుందట. సో నిటారుగా స్ట్రెయిట్ గా వెళ్లడం కుదరదు, పక్కకు తిరిగి నెమ్మదిగా వెళ్లాలి. 1820లోనే ఈ స్ట్రీట్ కి 77గా నమోదు చేశారు, అంటే స్ట్రీట్ నెంబర్ 77 గా నమోదు చేయడం జరిగింది. ఈ ఇరుకైన వీధిని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి కూడా టూరిస్టులు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వీధి గుణంగా మనం కూడా నడవగలమా లేదా అని పరీక్షించుకోవడానికి. లోకల్ టూరిజంలో కూడా ఈ వీధి ఒక భాగం కావడం వల్ల వాళ్లకింకా ఈజీ అయిపోయింది. ఇలాంటి ఇరుకైన వీధులు ప్రపంచంలో ఎన్నో ఉన్నప్పటికీ కూడా గిన్నీస్ రికార్డ్ హోల్డర్ గా ఈ వీధే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఏది ఏమైనా ఒక కథను ప్రత్యేకతను సొంతం చేసుకుని ప్రపంచ ప్రసిద్ధి చెందగలదని ఈ జర్మన్ వీధి నిరూపిస్తోంది. ఇదండి ఇవాల్టి మస్తీ మజా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోస్ లో సమయం 8:30 కావస్తోంది. అంటేనే మీ అందరికీ ఏకచిత్ర గానంలో ఈరోజు ఏ సినిమా పాటలు వినిపించబోతున్నారో అన్న ఆలోచన మొదలై ఉంటుంది. 1997 అక్టోబర్ 30 రిలీజ్ అయినటువంటి అక్కినేని నాగార్జున, ప్రపంచ సుందరి సుస్మితా సేన్ వీరిరువురు నటించినటువంటి చిత్రం రక్షకుడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ ఆల్ టైమ్ హిట్ ఆల్బంలో రక్షకుడు సినిమా పాటలు తప్పకుండా ఉంటాయి. ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ గాంధీ. ప్రేమికుడు, ప్రేమదేశం వంటి సినిమాలతో విజువల్ ట్రీట్ ఇచ్చినటువంటి నిర్మాత కుంజుమోన్ గారు ఈ సినిమాకి నిర్మాత. ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా భువనచంద్ర గారు రాశారు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, అనుపమా, హరిహరన్, హరిణి ఈ పాటల్ని పాడారు. ఈ చిత్రంలోని పాటల్ని ఇవాల్టి ఏకచిత్రగానం శీర్షికన విందాం. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కవిత పాడ్వాల్ పాడినటువంటి పాట

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

కేజేఎస్ దాస్ సాధన సర్గం పాడిన పాట విన్నారు. 90s మ్యూజిక్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఇష్టం మ్యూజిక్ లవర్స్కి. ద్విభాషా చిత్రంగా విడుదలైంది రక్షకుడు చిత్రం. పాన్ ఇండియా మూవీస్ అని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామే కానీ ఈ చిత్రంలోని విశేషాలు పాన్ ఇండియా మూవీలాగే అనిపిస్తాయి. అంటే నాగార్జున గారు మన టాలీవుడ్, సుస్మితా సేన్ బాలీవుడ్, నిర్మాత కుంజమోన్ కోలీవుడ్, డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ శాండల్వుడ్, ఇలా ఈ నలుగురు పాన్ ఇండియా మూవీని నిర్మించినట్టేగా. అప్పట్లో ఇంటర్వెల్లో వేరే హీరోల మూవీ ట్రైలర్స్ చూపించడం అనేది ఈ రక్షకుడు మూవీతోనే మొదలైంది. 2 నిమిషాల ట్రైలరే కానీ ఆడియన్స్కి మత్తిపోయినట్టు అయింది. బ్లాస్టులు, సుస్మితా సేన అందచందాలు, చేజింగ్లు, నాగార్జున బైక్ రైడింగ్ విన్యాసాలు, ఇవన్నీ కూడా ప్రేక్షకులకి వావ్ అనిపించాయి. ఏఆర్ రెహమాన్ అప్పటికే ఎన్నో హిట్ మూవీస్కి హిట్ సాంగ్స్ కంపోజ్ చేశారు. అద్భుతమైన ప్రేమ కథతో తెరకెత్తిన ఈ రక్షకుడు చిత్రంలోని పాటలు వింటున్నాం. నాగార్జున ఇంట్రో కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ సినిమాలో. కోపం వచ్చినప్పుడు చేతుల నుండి మెడ వరకు నరాలు ఉప్పొంగడం, అది గ్రాఫికే కానీ చాలా అద్భుతంగా చూపించారు. నాగార్జున తండ్రిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నటించారు. ఇక హీరోయిన్ సుస్మిత తండ్రిగా గిరీష్ కర్నాడ్ నటించారు. మరి రక్షకుడు చిత్రం నుంచి మరొక పాట విందాం ఏకచిత్రగానంలో.

0: 1997 అక్టోబర్ 30న రిలీజ్ అయినటువంటి అక్కినేని నాగార్జున, ప్రపంచ సుందరి సుస్మితా సేన్ నటించినటువంటి ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్ రక్షకుడు చిత్రంలోని పాటలు విన్నారు. ఈనాటి ఏకచిత్ర గానం శీర్షికన
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఫిద చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట అది. చైతన్య పింగళి రచనకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోస్ లో సమయం 10 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కట్టుబాట్ల కొలిమిలో తల్లడిల్లిన పసిమనసులు ఒకరికొకరం కాకుండా పోతామేమోనన్న సందేహాన్ని వ్యక్తంచేశాయి. కన్నప్రేమ, కాబోయేవారి ప్రేమ మధ్య సతమతమయ్యాయి. ఉద్వేగపూరిత మాటల వెనుక ఉన్న స్వా

అర్థానికి స్వస్తి చెప్పి పవిత్ర మనసుల కలయికలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. నింగి నేలా కలిసే చోటుకు చేరి జగము మరచి ఆడుకుందామని ఇలా ప్రణయగీతాన్ని పాడుకుంటున్నాయి. కులగోత్రాలు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

మనసులో ఉన్న మితిమీరిన కోరికలను అదుపులో పెట్టుకోవాలని, చీకూచింతలను చెక్కి పారవేయాలని మనిషికి కర్తవ్యబోధ చేస్తూ సాగే ప్రబోధాత్మక గీతమిది. శ్రమదోపిడీ చేసే అంధకార మదాంధులైన వారి ఆటలు ఇక సాగవని, చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలని, సంకల్పశుద్ధి ఉంటే సత్వర విజయం ఖాయమని, ఎండనక వాననక ఏరువాక సాగిస్తున్న ఓ రైతన్న తన బృందంతో కలిసి పాడుకుంటున్న పాట. నమ్మిన బంటు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం. రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

వలపు మూకుడులు కలల నూనె పోసి నవ్వుల తాలింపు పెడుతోంది. బావంటే ఇష్టపడే ఓ మరదలు ఎన్నో ఏళ్ల తరువాత తిరిగి వచ్చిన తన బావను చూడాలన్న తలంపులతో అతన్ని చూడకముందే సిగ్గుపడుతోంది. నచ్చినవాడు మనసిచ్చినవాడు విచ్చేసిన వేళలో మధురమైన తన చేతి వంటను రుచి చూపించాలనుకుంది. అందుకే నవనవలాడే వంకాయలు, కటిక నిజంలాంటి కాకరకాయలు, వయసు సొగసు కలసినట్టుండే చిక్కుడు పందిరిలోని ఆ చక్కని కాయలను కోస్తూ ఒళ్ళో వేసుకుంటూ ఇలా పాట పాడుతోంది. ముహూర్త బలం చిత్రం కోసం పీసుశీల పాడిన పాట. రచన దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

ಕನಸಿನ ಕಾಯಲು ಬಳ್ಳೋವೇ ಹಾಯ.

ఎన్టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు, సూర్యకాంతం కీలక పాత్రల్లో నటించిన చిత్రరాజం గుండమ్మ కథ. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య సంభాషణలు ఉండవు. సన్నివేశం మొత్తం కేవలం ఈలమాటలతో నడుస్తుంది. ఎన్టీ రామారావు గుండమ్మగారింట్లో మారువేషంలో పనివాడిగా కుదురుతాడు. ఓ రోజు ఆ ఇంటికి ఆయన తమ్ముడైన ఏఎన్ఆర్ తన ప్రేయసి కోసం వచ్చి, ఇంట్లో నా ప్రేయసి ఉందా అని ఎన్టీఆర్ను అడుగుతాడని రచయిత డివి నరసరాజు మొదట్లో రాశారట. కాని ప్రేయసి అనే పదం బరువైన మాటలాగా తనకే అనిపించిందట. అందుకే ఇంట్లో ఆమె ఉందా అని స్ఫురించేలా ఏఎన్ఆర్ ఈలతో అడిగినట్లు, వెంటనే ఉంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ ఈలతోనే సమాధానం చెప్పినట్టు మార్చి చక్రపాణిగారికి చూపించారట. వెంటనే ఆయన స్పందిస్తూ, విజిల్స్తో సంభాషణ బాగుంది, సన్నివేశంలోని మిగిలిన భాగాన్ని కూడా ఇలాగే కొనసాగించవని చెప్పారట. గుండమ్మ కథ చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. రచన పింగళి నాగేంద్రరావు.

తరుముతున్న అదుపులేని ఆలోచనలకు అడ్డుకట్టవేయాలని ఓ అమ్మాయి తనకు తానే తోడుగా ఉంటూ కాలం చేర్చబోయే మరో మజిలీకి ప్రయాణం చేస్తోంది. అనుకోని సుమనస్కుల ఆశ్రయం ఆశీర్వాదాల వల్ల ఆ అందమైన అమ్మాయిని ప్రపంచం మొత్తం చూసింది. చిరునవ్వులే చిరునామాగా మౌనంతోనే సమాధానమిచ్చి ఆమె ఆకట్టుకునే రూపు ఆమెను చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయం చేసింది. ఉరుములలో అలికిడిలా వినిపిస్తూ, మెరుపులలో నిలకడగా కనిపిస్తూ ఆకాశాన్ని విడిచివచ్చిన ఆ తార గురించి వర్ణించే ఈ గీతం 1983లో విడుదలైన సితార చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, రచన వేటూరి సుందరరామమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: అందమైన యువతిని ఆటపట్టిస్తూ ఓ తుంటరి అబ్బాయి పాడుతున్న పాట ఇది. ఆమెకున్న పొగరే తన అందానికి అందమని రాజహంసలాంటి నడకలతో సోయగాలతో ఆ చెవ్వని తనను కట్టిపడేసిందని, ఎంత కోపగించుకున్నా చివరికి తననే ప్రేమిస్తుందనే ధీమానుకూడా వ్యక్తంచేస్తున్నాడు. టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.
1: చక్కని చుక్క.

పోతుంది ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో లేత బంగారం ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో లేత బంగారం నీ నడకలు చూస్తే మనసవుతుంది కులు కులు చూస్తే మదిపోతుంది ఓయబ్బో ఏమి సింగారం ఓయబ్బో లే

పగవాడు కాడు జతగాడు నవ్వు అర నవ్వు రతనాల పెదవి పైరు ఒక కంట మంటలను మెరిపించు ఒక కంట మంటలను మెరిపించు కానీ ఒక కంట మల్లెలను కురిపించు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో ఏమి పల బిరుసు ఓయబ్బో ఏమి చెల్లి సొగసు ఓయబ్బో

0: చూచేవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు, ఓయబ్బో ఏమి ఆ విరుపు, ఓయబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుల్లు కుల్లు చూస్తే మతిపోతుంది. ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం, ఓయబ్బో ఏమి సింగారం, ఓయబ్బో లేత బంగారం.
1: మబ్బు తెరలు వీడి మత్తుమందు చల్లడానికి వచ్చాడు చలువలరేడు. మనసు తెరలు తొలగి మరుమల్లెల గుబాళింపులో మధురానుభూతులను పొందడానికి సిద్ధమైంది ఓ నవ యువజంట. వారి కనులు మౌనంగా మాట్లాడుకుంటుండగా చిరుగాలి తీయని పాట పాడుతోంది. తొగరాజు మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కురిసిన వలపు జల్లులకు గుండె జల్లుమనగా ఇరువురూ ఒక్కటై పాడుకుంటున్న ఈ గీతం మా నాన్న నిర్దోషి చిత్రంలోనిది. రచన సి నారాయణరెడ్డి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

తమ ఆప్తుల పెళ్లిలో వారిద్దరికీ పెళ్లిచూపులు జరిగాయి. భాష రాకపోయినా ఆమె భావప్రకటన అతగాడికి చాలాబాగా అర్థమవుతోంది. ప్రేమలో వారి పేర్లతో ఓనమాలు ప్రారంభించి మనసులు ఇచ్చిపుచ్చుకుని పెళ్లికూడా చేసుకుని ఎవరి గూటికి వారు చేరారు. కాని తీయని తలపుల వెల్లువలు ఒకరినొకరు చూసుకోవాలనే తపన ఇద్దరికీ పెరిగిపోయింది. చివరికి ఎలాగోలా కలుసుకుని కనులు కలుపుకుని కమ్మని కలలు కన్నారు. రాజ్కుమార్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన వేటూరి సుందరరామమూర్తి. సంగీతం

మనసు చంపుకొని కలవారింటి కోడలు కావడం కంటే మనసిచ్చిన వారిని మనవాడుతానని నిర్ణయించుకుంటుంది ఓ యవ్వనవతి. ఆ సమయంలో జీవిత పోరాటంలో ఉన్న ఓ నిరుద్యోగి వారింటికి చేరతాడు. అతని మంచితనం, వ్యక్తిత్వం ఆమెను ఆకర్షిస్తాయి. కష్టసుఖాలు తెలిసినవాడు కావడంతో ఆమె హృదయం తెలుసుకుని ప్రేమ విన్నపం చేస్తాడు. కలిసి వచ్చిన అదృష్టాన్ని కాదని, వెదుక్కుంటూ వచ్చిన దురదృష్టాన్ని వరిస్తుంది అని అందరూ అనుకున్నా పరవాలేదనుకుని అతని విన్నపాన్ని మన్నించి తన సమ్మతిని తెలియజేస్తుంది. ఒక్కటైన వారిరువురి ఆలాపన ఇలా సాగుతోంది. అమరదీపం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం సత్యం.

వినబోయే ఈ గీతంలోని సాహిత్యం వ్యక్తిత్వాన్ని వికసింపజేసేలా ఉంటుంది. చిన్న విషయాలకు మనస్తాపం చెందడమే అన్ని సమస్యలకు పరిష్కారంగా భావించే యువతకు ఈ పాట చక్కని సూచనలు కూడా ఇస్తుంది. ఆశించినది దొరకలేదనే బాధను బ్రతుకుబాటకు పునాదిరాయిలా వాడుకొని ముందుకు సాగిపోవాలని చెబుతుంది. అనుమానాలు, అపనిందలు ఎదురైనా, అనురాగాలు అంతరించి, ఆశలు అడియాశలైన కాలచక్ర గమనంలో కదలి పయనించాల్సిందేనని సాగే ఈ ప్రబోధాత్మక గీతాన్ని పీసుశీల ఆలపించగా గిరిజ, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి అభినయించారు. రచన ఆత్రేయ, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

లేనిదానికి ఆరాటపడకుండా ఉన్నదాంట్లో సంతృప్తిగా బ్రతకడమే అసలైన ఆనందమయమైన జీవితం. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేసుకుపోవడమే మన కర్తవ్యం. పెద్దల అడుగుజాడలలో నడుస్తూ వారి అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకుంటూ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొంటూ ఆగకుండా ముందుకు సాగిపోవాలి. అలాంటి కష్టించే భర్త తోడులో, ప్రేమగా చూసుకునే అత్తమామల నీడలో, అల్లరిచేసే చిరుపాపాయి కేరింతలలో, నిత్యం కళకళలాడుతూ ఉండే కుటుంబంలో ఉన్న ఓ ఇల్లాలు పాడుకుంటున్న పాట ఇది. కుటుంబ గౌరవం చిత్రం కోసం పి లీల పాడిన పాట. రచన అనిశెట్టి సుబ్బారావు. సంగీతం విశ్వనాథన్ రామమూర్తి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనాప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు ఉదయం అంటే 2026 మే 17వ తేదీ ఆదివారం నాడు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్ని మీకోసం. ఉదయం 6 గంటలకు అర్చనలో క్షేత్ర దర్శిని. గంటల 15 నిమిషాలకు ఇది మన చట్టం శీర్షికన హైకోర్టులో కేసులు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ ఘంటా రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని. పది గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్, 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి

సాయంకాలం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు. ఆరు గంటల 20 నిమిషాలకు నీరాజనం. బండారు అచ్చమాంబ గారి గురించి సుజాత దీక్షిత్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు స్పాండిలైటిస్. ఈ అంశం గురించి ఆరోగ్య జీవనం శీర్షికన డాక్టర్ నేలపాటి సుధీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

రాత్రి 8 గంటలకు మస్తీ మజా, 8:30 ఏకచిత్రగానం, ఇక రాత్రి 10 గంటలకు నాటి మీటి సినీ గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు దాటి 35 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలని ఇక్కడే ముగిస్తున్నాం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.